శిరిడి సాయి సుమనోహర సుప్రభాతం భక్తైక భోగ్యమిదమద్భుత భాగ్యజాతం శ్రీరంగ భట్టరితి సత్కవి సంప్రణీతం సంకీర్తనేన సకలార్థ ఫల ప్రసిద్ధం.

సమ్మోహకౌ సకలమోహ విభంజకౌ చ తాపత్రయోపశమనో హిదయావిశేషౌ శ్రీ శిరిడి సాయి చరణౌ శరణం ప్రపద్యే. సత్య ప్రధాన సమతా గుణ సౌమ్యశీల శ్రీచంద్రహాస చిరవాంఛిత

0: FM 90.4.
1: తమ్ముడికి చేయించండి అన్నారు. ఆయన ప్రేమ అటువంటిది. నేను ముందు భరతుడికి స్నానం చేయించారు, లక్ష్మణీచ మహాబలి, తర్వాత లక్ష్మణుడికి చేయించారు, సుగ్రీవే వానరీంద్రీచ. ఆ తర్వాత మిత్రుల్ని కూడా ఆయన అంత జ్ఞాపకం పెట్టుకుంటారు. సుగ్రీవుడికి చేయించారు, రాక్షసేంద్రే విభీషణే, తర్వాత రాక్షసేంద్రుడైనటువంటి విభీషణుడికి కూడా స్నానం చేయించారు. ఆ జటలనన్నిటినీ కూడా విసర్జించారు, మంచి వస్త్రాన్ని కట్టుకున్నారు. సీతమ్మ తల్లికి ప్రతికర్మచ సీతాయాః సర్వా దశరథ స్త్రియః ఆత్మనైవ తదా చక్రుః మనస్విన్యో మనోహరం. దశరథ మహారాజు గారి యొక్క ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. లోకంలో ఇది ఒక విచిత్రమైనటువంటి లక్షణం. కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు భార్యలు దశరథ మహారాజు గారికి. ముగ్గురు భార్యలున్నటువంటి దశరథుడికి నలుగురు కొడుకులున్నారు, కానీ కూతుళ్ళు లేరు. కాబట్టి వాళ్ళకి సంతోషం ఏమిటంటే, ముగ్గురు కొడుకులు ఉన్నారు కానీ ఓ జడేద్దామంటే లేదు, ఓ పువ్వులు ఎడదామంటే లేదు, చక్కగా ఏదో వాళ్ళకు ఓ బొట్టు ఓ చక్కగా బొట్టు కాటుగో ఇవి పెడదామంటే లేదు. కూతుళ్ళు లేనటువంటి కొడుకులు మాత్రమే ఉన్న తల్లికి చాలా ముచ్చట ఒకటి ఉంటుంది. కోడలు ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంది ఆవిడ. ఎదురు చూడడం కాదు, నిజంగా ఆ అత్తగారి మనసులో అమ్మగారు ఉంటుంది, అమ్మ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? అటువంటి అత్తగారు కోడలని కూడా చూడదు, జడ వేస్తుంది, పువ్వులు పెడుతుంది, కాటుక పెడుతుంది, బొట్టు పెడుతుంది. అప్పుడు ఆ అత్తగారు అమ్మే. అసలు నిజానికి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అమ్మలో అమ్మతనం ఉండడం గొప్పతనం కాదు, అత్తగారిలో అమ్మతనం ఉండడమే చాలా గొప్ప విషయం. అత్తగారు అమ్మగా అత్తగారిని అత్తగారిలో అమ్మని చూసుకుని అత్తగారితో అలా కోడలు కలిసిపోవాలి. కోడల్లో కోడల్ని కూతుర్ని చూసుకుని అత్తగారు మురిసిపోవాలి, కూతురున్నా కూడా. మీరు ఒకటి ఆలోచించండి, నాకు కూతురుంది, నా కూతురికి సుఖం అన్న మాటకు అర్థం ఏంటి? నేను ఎంత చేసినా నా మనసులో ఒక విలితితనం ఉంటుంది. నేను చేయడం కాదు ఇవన్నీ, వాళ్ళ ఆయన చెయ్యాలి, వాళ్ళ అత్తవారు చేస్తే బాగుంటుందని ఉంటుంది. వాళ్ళ అత్తవారి వల్ల తృప్తి పొందితే నా కూతురు, నేనెంతో సంతోషిస్తాను. ఏమి నా కూతురైతే ఆ న్యాయమా? రేపు నా కోడలు వస్తే అప్పుడు నా కోడలు ఎక్కడ సుఖపడాలి? నా దగ్గర సుఖపడాలి. నా దగ్గర మామగారిని అయినందుకు ఏమిటి నా పెద్దరికం? నా కోడలు ఎక్కువ సంతోషించాలి. ఒకసారి కూతురికి కొడుక్కి కూడా పెళ్లి చేశాక కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు నలుగురిని తీసుకుని పండక్కి బట్టలు కొనడానికి వెళ్ళాను అనుకోండి, నేనైతే నా జీవితాంతం అంతే,

నా కూతురు ఎలా అత్తవారింట్లో సుఖపడాలని కోరుకుంటానో, ఒకవేళ నా కూతురు వాళ్ళ వదిన ఇద్దరూ కలిసి, అంటే కూతురు కోడలు కలిసి ఇద్దరూ 10,000 రూపాయల పట్టు చీరలే కొనుక్కున్నా, నేను మాత్రం నా కోడలి బిల్లు అయి నువ్వు వేసుకొని 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేస్తా. కోడలు కోడలే, ఆ అమ్మాయి నా దగ్గర సుఖపడాలి, నా కూతురు అత్తవారింట్లో సుఖపడాలి. ఆ నీ కూతురైతే అత్తవారింట్లో సుఖపడాలని కోరిక, నీ కోడలైతే నీ దగ్గర సుఖపెట్టకుండా బాధ పెడతావా? తప్పు కదది. ఈ మర్యాద మీరు గమనించగలిగితే ఎంత అందంగా ఉంటుందో. సీతమ్మ తల్లి యందు కైకమ్మకి ఏ భేదము లేదనడానికి గుర్తేమిటో తెలుసా అండి? సీతమ్మ తల్లికి అలంకారం ఎవరు చేయక్కర్ల, ఆవిడే చేసుకుంటుంది. కాదుట, కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు కలిసి ఆవిడ యొక్క జడ దువ్వారట, ఆవిడికి కొప్పు వేశారట, ఆవిడికి పువ్వులు ఎట్టారట, కాటుకు ఎట్టారట, బొట్టు ఎట్టారట. ఎంత పొంగిపోయారోట ముగ్గురు అత్తగారులు, ఇంత గొప్ప కోడలు మా కోడలు, మా వంశ ప్రతిష్ట నిలబెట్టిందని. అత్తగారు మామగారు అంటే కోడల్ని అంత ప్రేమిస్తారు అని శాస్త్రవాక్కు. కాబట్టి వాళ్ళు ప్రతికర్మచ సీతాయాః సర్వా దశరథ స్త్రియః ఆత్మనైవ తదా చక్రుః మనస్విన్యో మనోహరం. శ్రీరామాయణం అందుకే కేవలం వినేది కాదు అని నేను మీకు మనవి చేస్తుంటా. శ్రీరామాయణం విన్నవాడి బుద్ధిలో ఖచ్చితంగా ఒక మార్పు ఉంటుంది. తతో వానరపత్నీనాం సర్వేశామేవ శోభనం చకార యత్నాత్ కౌసల్య ప్రహృష్ట పుత్రలాలస. ఇంతకాలం తర్వాత కొడుకుని చూసుకున్నటువంటి కౌసల్య, నా కొడుకు ఇవాళ ఈ అభ్యున్నతిని పొందడానికి కారణమైనటువంటి వాళ్ళు వానరనాయకుడైన సుగ్రీవుడు, రాక్షసనాయకుడైన విభీషణుడని పట్టుపట్టి వానరనాయకుడైన సుగ్రీవుడి యొక్క భార్యలకి అలంకారాలు చేసిందిట. వాళ్ళు కామరూపులు, మానవ రూపంలో ఉన్నారు. ఇప్పుడు రామచంద్రమూర్తిని శత్రుఘ్నుడు ఒక రథాన్ని పూంచి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి అన్నయ్య రథం ఎక్కువ అన్నాడు. తత శత్రుఘ్న వచనాత్ సుమంత్రో నామ సారథి యోజయిత్వాభిచక్రామ రథం రథం సర్వాంగ శోభనం అర్కమండల సంకాశం దివ్యం దృష్ట్యా రథోత్తమం ఆరురోహ మహాబాహు రామః సత్యపరాక్రమం. ఆ సుమంత్రుడికి చెప్పి ఒక రథాన్ని తీసుకొచ్చి శత్రుఘ్నుడు మేలైన గుర్రములతో పూంచినటువంటి దాన్ని, సూర్యమండలంలా ఉన్నటువంటి రథాన్ని అక్కడ పెట్టాడు. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ రథాన్ని అధిరోహించారు. సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళు గొప్ప కాంతి కలిగినటువంటి కుండలములు ధరించినటువంటి వారై ఆ నందిగ్రామం దగ్గర నుంచి అయోధ్యా పట్టణానికి బయలుదేరారు. అలాగే సుగ్రీవ పత్నులు సీతమ్మ తల్లితో కలిసి ఆ నగర వీధులన్నీ చూస్తూ వెళ్లడం కోసమని వాళ్ళు బయలుదేరారు. ఇప్పుడు రామచంద్రమూర్తి పట్టాభిషేకం కోసం నందిగ్రామం నుంచి అయోధ్య వరకు అందరూ కలిసి బయలుదేరారు. ఈ రథం వెడుతుంటే మనం లోకంలో 2 పనులు చేయడానికి చాలా సిగ్గుపడిపోతాం. ఒకటి, నేను ఆ పదవిని కించపరచట్లేదు అని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. డ్రైవర్ పోస్ట్ చేయడం అంటే ఓ చిన్నతనం, ఒక మెసెంజర్ పోస్ట్ చేయడం అంటే ఒక చిన్నతనం. కోరి కోరి ఈశ్వరుడు చేసినవి ఈ రెండే, పైగా అవి బిరుదుల కింద పెట్టుకున్నాడు ఆయన. నేను పాండవ దూత పార్థ సారథి, నేను పార్థుడికి డ్రైవర్ని, పాండవులకు మెసెంజర్ని అని ఆయన ఆ రెండింటినీ బిరుదునామాలుగా స్వీకరించాడు. నిజానికి ఎంత గొప్పవాడైనా వాడి భద్రతంతా ఎదురుగుండా కూర్చుని నడిపేవాడి చేతిలోనే కదండి ఉంది. కాబట్టి ప్రేమ అన్న మాటకు అర్థం చూడండి, మనం కూడా రాజకుమారులమేగా, బుద్ధిగా మనం రథం తోడడం ఏమిటి అసహ్యంగాను అనుకోలేదు. వాళ్ళ ప్రేమ అటువంటిది. అన్నయ్య ఇంత కష్టపడి వచ్చాడు, మన అన్నయ్య అని శత్రుఘ్నుడు ఎంతో సంతోషంగా ఆ రథము యొక్క కళ్ళాల్ని పట్టుకున్నట్ట. అలాగే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ భరతుడు గుర్రము యొక్క కళ్ళెములను పట్టుకుంటే, శత్రుఘ్నుడు శ్రీరాముని యొక్క శిరస్సు మీద ఛత్రాన్ని పట్టుకున్నాడు. లక్ష్మణుడు ఒక పక్కన నిలబడి వింజామర వేస్తున్నాడు. విభీషణుడు ఇంకొక వింజామర తీసుకుని ఆయన వేస్తున్నాడు. భరతుడు అక్కడ ఉన్నటువంటి పురోహితులందరితో ఎంత వైభవోపేతంగా శ్రీరామ పట్టాభిషేకం జరగాలి అన్నది ఆలోచన చేస్తున్నాడు. ఇంత సంతోషంగా ఈ అన్నదమ్ములందరినీ చూస్తేట ఇద్దరి కళ్ళమ్మట నీళ్లు కారేట. ఒకడు సుగ్రీవుడు, ఇంకొకడు విభీషణుడు. విభీషణుడు అనుకున్నాడు, అయ్యో మేము 3 అన్నదమ్ములం, రావణ కుంభకర్ణ విభీషణులం, లోకాన్నంతటినీ శాసించగలిగిన మొనగాళ్ళం, కానీ మా అన్నయ్యలు దారి తప్పారు, దెబ్బలాడుకున్నాం, ఆఖరికి 2 అన్నయ్యలు మరణించారు, నేను ఒక్కడిని మిగిలాను. జగజ్జెట్టి మా అన్నయ్య వాలి,
ఆ అన్నయ్య పోయాడు, నేను ఒక్క

మిగిలేను. ఈ భాతృప్రేమ మా జీవితంలో తెలియదు. మేమెప్పుడూ దెబ్బలాడుకోవడం, ఆఖరికి చచ్చిపోవడం, ఎవడో ఒకడు మిగలడం. అన్నదమ్ములంటే వీళ్ళు పెద్దన్న గారి పట్ల ఎంత గౌరవంతో జీవించారో, ఎంత మర్యాదగా జీవించారో అని నేను ఎంత సంతోషించాడో మహానుభావుడు. అందుకే ఆ అన్నదమ్ములు, అన్నదమ్ముల బిడ్డలు, ఆ ప్రేమ, అవి చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. హరిప్రసాద్ గారు వాళ్ళ అన్నగారు వచ్చిన రోజున నా దగ్గరికి వచ్చి అంత గౌరవంగా వాళ్ళ అన్నగారి గురించి నా చెవిలో చెప్పి, వాళ్ళ అన్నగారిని అంత వినయంగా పిలిచి నాకు దండయించి, వాళ్ళ అన్నగారి కొడుకు నాకు దండే వేస్తున్నప్పుడు వాడొచ్చాడు అని ప్రేమగా, కొడుకు కాబట్టి, తమ్ముడు కొడుకు కాబట్టి చెప్తుంటే నాకు ఎంత ఆనందం వేసిందో. అన్నదమ్ముల మధ్య, అన్నదమ్ముల బిడ్డల మధ్య సఖ్యత ఉంటే అదొక గొప్ప బలం, అదొక గొప్ప సంతోషం. కాబట్టి ఇప్పుడు ఆ రథం బయలుదేరింది. మహర్షులు, మరుద్గణములు, దేవతలు అందరూ ఆకాశంలో నిలబడి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చూస్తున్నారు. నందిగ్రామం నుంచి ఊరేగింపు బయలుదేరింది అయోధ్య వరకు. ఎప్పుడూ కూడా ఊరేగింపుకు ముందు ఒక పెద్దవాళ్ళు కొంతమంది వెడుతూ ఉండాలి, తప్ప ఊరేగింపునకు ముందు పెద్దవాళ్ళు లేకుండా ఊరేగింపు వెళ్ళకూడదు. మనకు అది రామాయణమే నేర్పుతుంది. అందుకని రాజైన వాడు, పెద్దవాడు, మహానుభావుడు కాబట్టి దశరథ మహారాజు గారు కూర్చునేటటువంటి శత్రుంజయము అనేటటువంటి ఏనుగు మీద సుగ్రీవుణ్ణి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ముందు భాగంలో ఆయన్ని నడిపించారు. తూర్యవాద్యములు, కరతాళధ్వనులు చేసేవాళ్ళు, మంచి స్వస్తివాక్యాలు పలికేటటువంటి బ్రాహ్మణోత్తములు ఆ ముందర వెడుతున్నారు. అక్షతలు పట్టుకున్నటువంటి వాళ్ళు కొందరు, బంగారు పాత్రలు పట్టుకున్న వాళ్ళు కొందరు. ఆ ముందు ఆవులు నడుస్తున్నాయి. ఆవుల వెనక కన్యలు నడిచారు. అక్షతం జాతరూపంచ గావః కన్యాస్తథా ద్విజాః నరా మోదకహస్తాశ్చ రామస్య పురతో యుయుః. ఆ వెడుతున్నటువంటి వాళ్ళ చేతుల్లో పాత్రలు పట్టుకుని పాత్రల్లో మధుర పదార్థాలు, పిండి వంటలు పట్టుకున్నారు. ముందు కన్యలు వెడుతున్నారు, కన్యల వెనక సువాసినులు వెడుతున్నారు, సువాసినుల వెనక పురుషులు వెడుతున్నారు, మధ్యలో రామచంద్రమూర్తి రథంలో కూర్చుని వెడుతున్నారు. ఆ వెనక మళ్ళీ కొంతమంది ఊరు పెద్దలు ఉన్నారు. ఎలా ఊరిరిగింపు వెళ్ళాలి అన్నది కూడా మనకి రామాయణం నేర్పుతుంది. ఇవాళ మనం ఊరిరిగింపు అలాగే వెళ్ళాం కదండి, పట్టాభిషేకానికి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళాం. నేను మీతో మనవి చేసింది అదే, చదువుకోవడం వేరు, చదువుకున్నది ఆచరించడం వేరు. ఆచరించినప్పుడే రాముడు సంతోషిస్తాడు, ఆచరించని దానికి రాముడు సంతోషించడు. కాబట్టి మహాత్ముడైనటువంటి రఘురాముడు రథం దిగి తన అంతఃపురంలోకి వెళ్ళడానికి ముందు తండ్రి గారి యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు. వెళ్ళి ముందు కౌసల్య, సుమిత్ర, కైకేయి తల్లుల పాదములు పట్టి నమస్కారం చేశాడు. చేసి భరతుణ్ణి పిలిచి, ఈ సుగ్రీవుడికి నా అంతఃపురాన్ని ఇయ్యి అన్నాడు. ఆయన్ని తీసుకెళ్లి రామచంద్రమూర్తి యొక్క అంతఃపురాన్ని సుగ్రీవుడికి విడిదిగా ఇచ్చారు. ఎంత స్నేహధర్మం చూపిస్తాడో చూడండి. కానీ వెళ్లే ముందు హంసతూలికా తల్పం అన్ని దానం చేసేసాడుగా, ఏమి లేవు. అందుకని భరతుడు గబగబా తల్పాలు, పరుపులు అన్నీ తెప్పించి అప్పటికప్పుడు సిద్ధం చేశాడు. అందరూ చక్కగా సుగ్రీవుడు ఆ భవనంలో చేరాడు. ఇన్ని కోట్ల వానరములు, ఎంతమంది రాక్షసులు వచ్చారు, విభీషణుడు వచ్చాడు, దేవతలు వచ్చారు. రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం ఏమిటో తెలుసా అండి? జంబవాంశ్చ హనుమాంశ్చ వేగదర్శీ చ వానరాః ఋషభశ్చైవ కలశాన్ జలపూర్ణాన్ అథానయన్. 500 నదుల జలములు ఉంటే అభిషేకం, పట్టాభిషేకం చేసేటప్పుడు బాగుంటుంది అన్నారు. పట్టాభిషేకం వేరు, ఈశ్వరుడికి మామూలుగా చేసే అభిషేకం వేరు. పట్టాభిషేకం చేసేటప్పుడు తప్పకుండా కన్య కలశ పట్టుకుని మంగళధ్వనితో వచ్చి కలశ ఇవ్వాలి అభిషేకానికి. కన్యలు తీసుకొచ్చిన కలశతో అభిషేకం చెయ్యాలి. అందుకే కదా ఇవాళ వెతికి మరీ మనం మంగళధ్వనితో ఒక కన్యకామణితోటి, ఇద్దరితోటి కలశలు పట్టింపించి తీసుకొచ్చి ఆ కలశలతో రామచంద్రమూర్తికి అభిషేకం చేశాం. లోకంలో అభిషేకం జరిగేటప్పుడు అందున రేపే పట్టాభిషేకం అంటే 500 నదుల జలాలు తీసుకురావడం అంటే సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఏం చేస్తారంటే మంత్రపురస్సరంగా ఆవాహన చేస్తారు. గంగేతు యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియో జలేస్మిన్ సన్నిధింకురు అంటే వస్తున్నాయనే కదా మన నమ్మకం. అంటే మంత్రం మనకు ఆ శక్తి ఉంది కాబట్టి అలా ఆవాహన చేస్తారు. కానీ రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో అలా చేయలేదు. ఎందుచేత అంటే అత్యంత బలమైన వానరులు ఉన్నారు. భరతుడు అన్నాడు, మా అన్నయ్య పట్టాభిషేకానికి 500 నదుల జలాలు కావాలన్నాడు.
వెంటనే

సుగ్రీవుడు వానరోత్తములందరినీ పిలిచి, మీ అందరూ వెళ్లి 500 నదుల జలాలు తీసుకురండి అన్నాడు. వాళ్ళు సూర్యోదయంలో బయలుదేరారు బ్రాహ్మీ ముహూర్తంలో. అంతే, చక్కగా పట్టాభిషేకం వేళటికి మంటపంలోకి 500 నదుల జలాల్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారో తెలుసా అండి? మామూలుగా తీసుకురాలేదు. పట్టాభిషేక సర్గందుకే శ్రీరామనవమి నాడు పారాయణ చేస్తారు. ఏ దిక్కుకు వెళ్ళినప్పుడు ఏ పవిత్ర వస్తువు కనపడితే దాన్ని ఆచ్ఛాదించి తీసుకొచ్చారు. ఎర్రచందనపు కొమ్మలు కనపడ్డాయనుకోండి, వాళ్ళు తెస్తున్న కలస మీద ఎర్రచందనపు కొమ్మలని ఆచ్ఛాదించి తీసుకొచ్చారు. అలా ఆ నదుల జలాల్ని తీసుకొచ్చారు. నదీ శతానాం పంచానాం జలం కుంభేషు చాహరన్, 500 నదుల జలాలతో అభిషేకం జరిగిన వాడు రామచంద్రమూర్తి ఒక్కడే. పూర్వాత్ సముద్రాత్ కలసం జన జలపూర్ణమధానయత్ సుషేణ సత్వసంపన్న సర్వరత్న విభూషితం. సుషేణుడు పూర్వదిక్కు అంటే తూర్పు దిక్కుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు. ఋషభో దక్షిణాత్తూర్ణం సముద్రాజ్జల మహారత్ రక్తచందన శాఖాభి సమృతం కాంచనం ఘటం. ఆయన ఋషభుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. సముద్రాజ్జల మహారత్ అక్కడి నుంచి ఆ దక్షిణ సముద్రంలో ఉండేటటువంటి నీళ్లు తీసుకొస్తూ దక్షిణ దిక్కున రక్తచందన వృక్షాలు ఎర్రచందన వృక్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓ కొమ్మ ఒక దాన్ని విరిచి ఆ కలస మీద పెట్టి పట్టుకొచ్చాడు చక్కగా. గవయ పశ్చిమాత్తోయం అజహార మహార్ణవాత్ రత్నకుంభేన మహతా శీతం మరుత విక్రమ. గవయుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి చల్లటి సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు. ఉత్తరాచ్య జలం శీఘ్రం గరుడానిల విక్రమ అజహార సధర్మాత్మా నిల సర్వ గుణాన్విత. హనుమ 500 నదుల జలాలు తీసుకొచ్చేటప్పుడు గబగబా వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చారు. మళ్ళీ ఆయనే ఉత్తర దిక్కుకు వెళ్ళి ఉత్తర దిక్కున ఉన్నటువంటి సముద్ర జలాల్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు చక్కగా నాలుగు వేపులా ఉన్నటువంటి సముద్ర జలాలు 500 నదీ జలాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మహాత్ములైనటువంటి ఋషులు వచ్చారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ. అక్కడకు వచ్చినటువంటి వాళ్ళు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు మొదలైనటువంటి మహర్షులు వచ్చారు. అభ్యసించన్ నరం వ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వసమం యథ. ఆయనని ఆ కలశల యందు ఓషధీరసములను నింపారు. నేను నిన్న అందుకే ఓషధీరసములను వెయ్యండి అని ఇవాళ ఓషధీరసాలతో అభిషేకం చేశాం. పట్టాభిషేకంలో తప్పకుండా ఓషధీరసములను వాడాలని. పట్టాభిషేకము అంటే యథార్థానికి ఆ అభిషేకమే, ఆ అభిషేకానికే అంత శక్తి. కాబట్టి ఇప్పుడు ఆ పట్టాభిషేకం చేశారట రామచంద్రమూర్తికి, అంతే లోకం అంతా చల్లబడిపోయింది అన్నారు. ఒక్కసారి చల్లబడిపోయింది అంటే ఆ రామచంద్రమూర్తి యొక్క శక్తి అటువంటిది. పట్టాభిషేకం జరిగితే రాజారాముడైన కాబట్టి ఆయన రాజారాముడు కాగానే లోకమంతా చల్లబడిపోయింది. అందరి మనసులు ప్రసన్నమైపోయి బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన అనుప్తం దిత్త తేజసం. అప్పుడు కిరీటములను తీసుకొచ్చి ఒక వేది మీద ఉంచారు మొట్టమొదట. ఇదే మకుటధారణ సర్గ అంటారు. ఈ సర్గనే పట్టాభిషేక సర్గనే మకుటధారణ సర్గ అని కూడా పిలుస్తారు. ఇది యథార్థంగా ఏమిటంటే శ్రీరామనవమి నాడు కళ్యాణం చేయడం ఎంత అవసరమో మకుటధారణ సర్గ పారాయణ చేయడం అంత అవసరం. ఆ రోజు ఉదయమే అందరూ కలిసి దేవాలయంలో కూర్చుని రామనామం ప్రారంభం చేస్తారు. ప్రారంభం చేసి సాయంకాలం వరకు చక్కగా రామనామం చేసి పట్టాభిషేక సర్గని మకుటధారణ సర్గని పారాయణ చేసి స్వామివారి కిరీటాన్ని మానసికంగా చూస్తారు. ఎందుకంటే కిరీటం మీ ఎదురుగుండా వచ్చి ఉండదు కదా ఆ మకుటధారణ సర్గ చదివేటప్పుడు. కేవలం మనసుతో చూడమని చెప్తారు. మనసుతో చూసి ఈ కిరీటధారణ సర్గకి సంబంధించినటువంటి 3 శ్లోకాలు ఉంటాయి. ఈ 3 శ్లోకాల్ని అందరితోటి చెప్పిస్తారు ఒకసారి. మిగిలిన సర్గ ఎవరు వచ్చి దాన్ని ప్రవచనం చేస్తున్నారో ఆయన ఆ సర్గనంతటిని చెప్పేస్తారు. కానీ శ్లోకాలు మాత్రం అందరితోటి చెప్పిస్తారు. మహానుభావుడు పరమాచార్య స్వామి వారు శరీరంతో ఉన్న రోజుల్లో వారు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీరామనవమి వినాడు అలా చేయిస్తుండేవారు. ఈ సంవత్సరం కాకినాడ పట్టణం అయ్యప్ప స్వామి దేవాలయంలో మేము అలా చేసి సాయంకాలం మకుటధారణ సర్గ పారాయణ చేశాం. దాని అనుగ్రహమో ఏమో ఇత పూర్వం పట్టాభిషేకం చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా
నిజంగా ఆ రోజు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి సీతమ్మ తల్లి

హనుమ అంటే భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం చేశారు కాబట్టి భరతుడు అని చెప్పవలసి ఉంటుంది కిరీట ధారణకి. ఆ నలుగురికి ధారణ చేయించేటటువంటి కిరీటములు ఏ ఉన్నాయో, లేకపోతే రాముడు పెట్టుకోవలసిన ప్రధానమైన కిరీటం ఏముందో ఆ కిరీటాన్ని చూస్తూ ఆ శ్లోకాలు చెప్పడం అనేటటువంటిది ఇప్పటి వరకు ఎప్పుడూ చెయ్యడం జరగలేదు. ఎందుకంటే అలా కిరీటం తీసుకొచ్చి పెట్టి చేయడం కుదరదు కనుక. కానీ ఇవాళ మొట్టమొదటిసారిగా నిజంగా పట్టాభిషేక సర్గవాల్టికి యథార్థంగా అలాగే వేదిక మీదకి తీసుకొచ్చి ఆ కిరీటములను అక్కడ పెట్టి మకుటధారణ సర్గ చెప్తూ మీ అందరితోటి శ్లోకాలు చెప్పించేటటువంటి అదృష్టాన్ని రామచంద్రమూర్తి ఇవాళ కృపచేశారు. కాబట్టి వాల్మీకి మహర్షి అంటారు, బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం. రత్నముల చేత శోభించేటటువంటి ఆ కిరీటము చతుర్ముఖ బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి కిరీటము. తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః. అనేక మంది జనులతో శోభిస్తూ రత్నములతో వజ్రములతో శోభిస్తున్నటువంటి ఆ వేదిక మీద రామచంద్రమూర్తికి ధారణ చేయించేటటువంటి ఆ కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు వశిష్ట మహర్షి. రత్నైర్ నానా విధిశ్చైవ చిత్రితాయాం సుశోభనైహి నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి. అనేకమైన రత్నములు పొదగబడినటువంటి స్వర్ణ కిరీటం ఆ కిరీటము. కిరీటేన తతపశ్చాత్ వశిష్ఠేన మహాత్మన ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్షత రాఘవః. మిగిలినటువంటి వారందరూ ఏకకంఠంతో స్వస్తివాచకం పలుకుతుండగా వశిష్ఠ మహర్షి తన చేతులతో ఆ కిరీటాన్ని రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద అలంకరించారు. అది మకుటధారణము అంటారు. అటువంటి స్థితి రామచంద్రమూర్తి ఆ రోజున పొందారు. ఈ శ్లోకాలని పట్టాభిషేకం చెప్పేటప్పుడు నేను చెప్పడం కాదు, ఎవరెవరు ఇవన్నీ చెప్తారో ఈ శ్లోకాలని అందరూ చెప్పినప్పుడు ఏమవుతుందంటే పట్టాభిషేకంలో వాళ్ళందరి పట్ల రాముడు రాజారాముడై వాళ్ళని ఆయనే పరిపాలించి కాపాడతాడు అని పెద్దల వాక్కు. కాబట్టి నేనంటాను, మీరు అనండి, మేము శ్లోకాలు చెప్తాను, వాళ్ళందరూ ఆ కిరీటాలు చూస్తూ చెప్తారు, అపురూపమైన అవకాశం. మళ్ళీ ఇలా వాళ్ళకి పాపం ఆ అదృష్టం కలగద్దు. నాలుగు కిరీటాలు ఎత్తి పట్టుకోండి, చూస్తూ వాళ్ళు ఆ శ్లోకాలు చెప్తారు. అయ్యా అందరూ చెప్పండి, నేను అనుష్టుప్పే కాబట్టి చాలా తేలిగ్గానే ఉంటుంది, కాబట్టి మీ అందరూ కూడా అనండి, అందరికీ కనపడేటట్టుగా పట్టుకోండి. ఆచార్యులు గారు, బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురా ఏవ మనుస్తం దీప్తతేజసం. మళ్ళీ ఒక్కసారి అనండి, బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురా ఏవ మనుస్తం

0: వశిష్ఠేన మహాత్మన ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయో క్షతరాఘవ.
1: అవక్కడ పెట్టి అయ్యా ఆ హారాలు తీసి చూపించండి, అనేకమైన రత్నములతో కూడిన వేదిక మీద కిరీటములున్నాయి అన్నారు. పూర్ణంగా రామానుగ్రహం కలిగింది ఇవాళ. అనేక వజ్రవైఢూర్యములు, పచ్చలు, కెంపులు మొదలైనటువంటివి పొదగబడి ఇవాళ రామ లక్ష్మణులకు, ఆ హనుమకు, సీతమ్మకు అలంకరింపబడడానికి సిద్ధమై వచ్చినటువంటి అమూల్యమైనటువంటి నూతన ఆభరణములు, వాటితో రత్నములతో కూడినటువంటి వేది మీద కిరీటములు యథార్థంగా ఉన్నాయంటే పరిపూర్ణంగా రామానుగ్రహం.

కలిగి వేదిక అలా సిద్ధమైంది అని గుర్తు. అవి అక్కడ ఉంచి మీరు కూర్చోవచ్చు. ఇప్పుడు శత్రుఘ్నుడు స్వామికి శుభప్రదమైనటువంటి తెల్లని ఛత్రమును పట్టుకున్నాడు. సుగ్రీవుడు తెల్లని వింజామరలతో వీస్తున్నాడు. విభీషణుడు చంద్రకాంతులీనుతున్నటువంటి మరొక వింజామరని తీసుకున్నాడు. దేవేంద్రుడు వాయువు చేత అతి సుందరమైనటువంటి 100 పద్మములతో కూడినటువంటి ఒక హారాన్ని పంపించాడు. పట్టాభిషేకం జరిగినటువంటి రోజు మధ్యాహ్నం గంధర్వులు గానం చేశారు. ఇవాళ మనకి కూడా గంధర్వగానమే జరిగింది మధ్యాహ్నం. యథార్థమైనటువంటి పట్టాభిషేకం ఆనాడు అయోధ్యలో జరిగితే మళ్ళీ ఆ తర్వాత బహుశా గుంటూరులో ఇవాళే జరుగుతోంది. రామచంద్రమూర్తి ఎంతో సంతోషించారు. లోకమంతా చల్లబడిపోయింది, అందరి మనసులు చల్లబడిపోయాయి. ఎక్కడ చూసినా ఆనందమే. లక్షల సంఖ్యలో గుర్రములను, పాడియావులను, గోవులను, వందల కొలది వృషభములను బ్రాహ్మణోత్తములకు దానం చేశాడు రామచంద్రమూర్తి. 30 కోట్ల బంగారు నాణ్యములను, అమూల్యమైనటువంటి ఆభరణములను, వస్త్రములను ద్విజవరులకు పంచి ఇచ్చాడు. సుగ్రీవుడికి మణులు పొదిగినటువంటి ఒక గొప్ప హారాన్ని బహూకరించాడు. వైఢూర్యమణి చిత్రీచ వజ్రరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమాన్ అంగదాయ అంగదే దదౌ. మంచి రత్నములు, వైఢూర్యములు, వజ్రములు పొదగబడినటువంటి అంగదములను అంటే భుజకీర్తులను అంగదుడికి ఇచ్చాడు. అందరికీ అన్నీ ఇచ్చేశాడు. ఈ సీతమ్మ తల్లికి కూడా బహుమానం చేశాడు రామచంద్రమూర్తి. ఇంతమంది ఇన్ని పుచ్చుకున్నాక మా అమ్మ సీతమ్మ మెడలోంచి ఒక ముత్యాలహారాన్ని తీసి చేత్తో పట్టుకుని ఇలా రాముడి వంక చూసింది.

0: FM 90.4. పప్పు విత్తనాల మీద జైవిక పూత. వేల సంవత్సరాలుగా కొద్దీ అర్ధశుష్క ప్రాంతాల్లో రైతులు జొన్నలు, రాగుల వంటి పుష్పధాన్యాలను పండించేవాళ్ళు. అనేక భూముల్లో జైవిక పదార్థాలు చాలా తక్కువ కాబట్టి చాలామంది రైతులు కంపోస్ట్ చేసిన ఎరువుతో నింపిన గుంటల్లో విత్తనాలను చల్లేవాళ్ళు. జాయ్ గుంటలు అనే పేరున్న వీటిలో వర్షపు నీళ్లు, జైవిక పదార్థాలు, పోషకాలు సరిగ్గా మొక్కలకు అవసరమైన చోటనే పోగై లభించేవి. కానీ మారుతున్న వాతావరణంలో వర్షాకాలంలో తొలకరిని అంచనా వేయడం మరింత అనూహ్యంగా మారింది. తొలకరి తర్వాత కరువు పరిస్థితులు దీర్ఘంగా కొనసాగితే నాటిన విత్తనాలు తేలికగా చనిపోతాయి. పైగా నాటిన విత్తనాలను పక్షులు, పురుగులు తినేశాయి కాబట్టి రైతులు మళ్లీ నాటాల్సి వస్తుంది. నాట్లు వేసిన తర్వాత కుటుంబపు పొలాల్ని కనిపెట్టి చూడడానికి పిల్లలను పురమాయించడం జరుగుతుంది. కానీ వాళ్లు పిట్టలని తోలగలిగారు గాని పురుగుల్ని ఏమి చేయలేరు. కొందరు రైతులైతే విత్తనాలకి ప్రమాదకరమైన రసాయనాల పూత పూస్తారు.
1: మేము పురుగు మందులు కొని నాట్లకి ముందు విత్తనాలకి కలిపేవాళ్లం. ఆ విత్తనాన్ని కొరికినవన్నీ చచ్చేవి. ఆడవాళ్లం, ముఖ్యంగా బిడ్డలకి పాలిస్తున్న మేము, మా బిడ్డలు రోగాల బారిన పడేవాళ్లం. విత్తనాలు మిగిలిపోతే వాటిని ఇంటికి తెచ్చి పిల్లలకి దూరంగా ఉంచాల్సి వచ్చేది. వాటిని తిన్న కోళ్లకి జబ్బు చేసేది. పిల్లలుంటే జాగ్రత్తగా ఉండాల్సింది.
0: విత్తనాలను పురుగుల మందులతో శుద్ధి చేయడంలో ఉన్న ప్రమాదాల గురించి పల్లె ప్రాంతాల్లోని డాక్టర్లకి బాగా తెలుసు.
2: కొందరు తల్లులు పురుగుల మందు కలిపిన చేతులతోనే తమ బిడ్డలకి స్తన్యాన్ని ఇచ్చేవాళ్ళు. దానివల్ల బిడ్డ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినగలదు. మా దగ్గరికి వాంతులు, ఎలర్జీ కేసులు వచ్చాయి. ఈ పురుగు మందుల వల్ల వాడిన వ్యక్తుల్లో గుండె జబ్బులు, శ్వాసకి సంబంధించిన రోగాల వంటి దీర్ఘకాలిక ప్రభావాలు కనిపించడం, వాళ్ళు మరణించడం కూడా జరిగేది.
0: సృజనాత్మకత గల రైతులు కొందరు సహజమైన దినుసులతో విత్తనాలకు పూత పూసి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. పక్షులు, పురుగులు ఆహారమైన గింజల కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే విత్తనాల ఆకారాన్ని, రంగుని మార్చితే వాటిని అవి గుర్తుపట్టనే లేవు. శతాబ్దాల తరబడి భారతదేశంలోని రైతులు విత్తనాలకి పల్చటి పేడని పూతగా వేసేవారు. బుర్కినా ఫాసోలోని రైతులు కూడా ఈ మధ్యనే తమ విత్తనాలకి పూత వేయడాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ పూత బంకమన్ను, కంపోస్ట్, బూడిదల మిశ్రమం.
1: ఉడతలు, ఎలుకలు, అడవి పంది కొక్కులు, గిన్నె పిట్టలు, కోళ్లు వంటి నేల మీద తిరిగే శత్రువుల నుంచి, మట్టిలోని చీమల వంటి శత్రువుల నుంచి మా విత్తనాలని కాపాడుతుంది. అది దీనికున్న ముఖ్యమైన ప్రయోజనం. చాలా ముందుగా విత్తడానికి ఇది మాకు వీలు కల్పిస్తుంది. వానలు పడటానికి ముందే మేం పని మొదలు పెడతాం. తొలకరులు పడటానికి ముందే నాటేస్తాం కాబట్టి మాకు నాట్ల గురించి బెంగ ఉండదు.
0: విత్తనాలకి పూత పూస్తే సగం విత్తనాలే సరిపోతాయి. అంటే హెక్టార్కి 3 కిలోల జొన్నలు సరిపోతాయి. అయితే పూత పూయని విత్తనాలైతే 6 కిలోలు కావాలి. కిలో విత్తనాలకి 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, 1 కిలో బూడిద కావాలి. జొన్నలకి గాని రాగులకి గాని పూత పూయాలంటే దుమ్ములా బాగా పిండిగొట్టిన పదార్థం కావాలి. మట్టి, కంపోస్ట్, బూడిదలని కలిపి పొడిగొట్టాలి.

0: పెట్టాలి. విత్తనాలని ఒక బేసిన్లో గాని గుమ్మడికాయ బుర్రలో గాని పోసి వాటిని నీళ్లతో కొద్దిగా తడపాలి. విత్తనాలకి పోయడానికి పొడిగొట్టిన 3 దినుసుల్ని కలిపి పోయవచ్చు, లేదా ఒక్కొక్కటిగాను పోయవచ్చు. బేసిన్ని కాస్త కదిలిస్తే విత్తనం మొత్తానికి అంటుతుంది. విత్తనాల మీద మళ్లీ కొద్దిగా నీళ్లు చిలకరించాలి. ఇప్పుడు తడిగా ఉన్న విత్తనం మీద ఇంకొంచెం పొడి చల్లాలి. బేసిన్ని 3 నిమిషాల సేపు కదిలిస్తే విత్తనాలన్నిటికీ అంటుతుంది. ఈ 3 దినుసులు అవసరమే. మట్టి, కంపోస్ట్ల పూత విత్తనం శ్వాసిస్తూ సజీవంగా ఉండేందుకు దోహదపడుతుంది. తొలకరి వానల్లో ఒండ్రు మట్టి కంపోస్ట్లు నీళ్లని తొందరగా పీల్చుకుంటాయి. విత్తనం మొలకెత్తగానే పూత విచ్చుకుంటుంది.
1: ప్రతి పదార్థానికి ఒక పాత్ర ఉంది. బంకమన్ను బంకగా ఉంటుంది, అది విత్తనానికి పూతగా అంటుతుంది. బూడిదలోనూ పోషకాలు ఉంటాయి, అది వేటగాళ్ల నుంచి విత్తనాన్ని రక్షిస్తుంది. ఇక ఎరువులో విత్తనం బలంగా ఎదగడానికి తోడ్పడే పోషకాలు ఉంటాయి.
0: పూత పూసిన విత్తనాలని ఒక టార్పాలిన్ మీద ఎండలోనో నీడలోనో ఆరబోయాలి. పూత పూసిన 2వ రోజున విత్తనాలను నాటవచ్చు, లేదా తర్వాత ఎప్పుడైనా నాటడానికి వాటిని ఒక డబ్బాలో పోసి ఉంచుకోవచ్చు. ఇక ఆ విత్తనాలని పిట్టలు పురుగులు తినవు గనుక మీరు వాటిని తొలకరి వానలకి ముందు నాటవచ్చు. విత్తనాలకి పూత పూసి వాటిని శ్రమని ఆదా చేయవచ్చు. పూత పూసిన విత్తనాలు పెద్దవిగా ఉండి చేపట్టడం తేలికవుతుంది. అందువల్ల నాట్ల బెజ్జంలో 1-2 విత్తనాలు తేలిగ్గా వేయవచ్చు.
1: ఒకప్పుడు విత్తనాలకి పూత పూసేవాళ్ళం కాదు, చాలా విత్తనాలు వేసేవాళ్ళం. రాగులు విపరీతంగా వచ్చేవి. ఇప్పుడు విత్తనాలకి పూత వేయడం నేర్చుకున్నాం గనక పొలంలో ఎక్కువ విత్తనాల్ని వేయడం లేదు, చాలా ఆదా అవుతున్నాయి. పొలంలోకి మళ్లీ వెళ్లి మొలకల్ని తగ్గించే పని లేదు.
0: ఎక్కువ విత్తనాలకి పూత పూయడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి నీసెగా గ్రామపు మహిళా సహకార సంస్థ స్థానిక పనివారు తయారు చేసిన మెకానికల్ సీడ్ కోటర్ని వాడుతున్నారు. పూత పూసిన తర్వాత విత్తనాలన్నీ జల్లెడ పడతారు కాబట్టి అవన్నీ ఒకే సైజులో ఉండి నాట్లప్పుడు పని తేలికవుతుంది. ఊళ్ళోని తోటి రైతులను ఒప్పించేందుకు ఫార్మర్ ఫీల్డ్ స్కూల్లో ఒక ప్రయోగాత్మక క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎడమవైపున కోటింగ్ వేయని విత్తనాలని, కుడివైపున పూత పూసిన విత్తనాలని నాటారు. నెల తిరిగేసరికి ఆ 2 మధ్య తేడా స్పష్టంగా కనిపించడం మొదలైంది.
1: కోటింగ్ వేసిన విత్తనాల వల్ల ఇక మేం హాయిగా రిలాక్స్ కావచ్చు. వాటిని ఏవీ పాడు చేయవు. రాగులు ఇతర వాటిలా కనిపించదు, దానికి చక్కగా వేళ్లుంటాయి. పూత పూయని విత్తనాల్లా కాకుండా కోతలప్పుడు వాటి కంకులు ఒకేలా ఉండవు, గింజలు ఒకేలా పక్వానికి రావు. వానలు కురవకపోతే రాగులు తొందరగా వంగిపోతాయి, కానీ కోటింగ్ వేసిన విత్తనాల్లోంచి వచ్చిన మొక్కలు బలంగా నిలబడతాయి. నీళ్ల కొరత వాటిని ఇబ్బంది పెట్టదు.
0: మరి మనం ఏం నేర్చుకున్నాం? కొత్తగా నాటిన పొలాల్లో తరచుగా పిట్టలు పురుగులు జొన్నల్ని రాగుల్ని తినేస్తాయి. బంకమన్ను కంపోస్ట్ బూడిదలు పూసిన విత్తనం రూపం మారిపోయి తినబడదు. 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, 1 కిలో బూడిదల్ని పొడిగా దంచాలి. 1 కిలో విత్తనాలకి కోటింగ్ వేయడానికి ఇవి సరిపోతుంది. విత్తనాలని కొద్దిగా తడిపి వాటి మీద ఈ పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు గింజల్ని కదపాలి. తడిపి మళ్లీ కొంత పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు కొన్ని నిమిషాల పాటు గింజల్ని కదపాలి. విత్తనాలని ఆరబెట్టి మరునాడు నాటాలి, లేకపోతే ఒక డబ్బాలో పోసి తర్వాత నాటవచ్చు. ఎక్కువ గింజలకి తక్కువ సమయంలో కోటింగ్ వేయడానికి స్థానికంగా తయారైన సీడ్ కోటింగ్ మిషన్ పనికొస్తుంది. విత్తనాలని పిట్టలు పురుగుల బారి నుంచి ఈ జైవిక పూత కాపాడుతుంది. అప్పుడే మొలకెత్తిన విత్తనాలకి అదనపు తేమని పోషకాలని అందిస్తుంది. ఒక మంచి పంటను వేయడానికి మీకు కావలసినవి ఇవే.
1: విత్తనాలకు కోటింగ్ వేయమని మా తోటి రైతులకు సలహా ఇస్తాను. దాని వల్ల గొప్ప సాయం, ఎంతో మేలు సమకూర్తాయి. ఎంతో ముందుగానే నాట్లు వేయడానికి అది మాకు సాయపడుతుంది. అది మా పని తేలిక చేస్తుంది.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4
1: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್ ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್
2: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್
3: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್ ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್
2: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್
4: ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್ ಡಾಕ್ಟರ್ ಮಾಚವರಪು ಮಹೇಶ್ ಎಂಬಿಬಿಎಸ್ ಡಿಎನ್ಬಿ ಎಂಎಸ್ ನ್ಯೂರೋ ಸರ್ಜರಿ ಬ್ರೈನ್ ಅಂಡ್ ಸ್ಪೈನ್ ಸರ್ಜನ್ ಡಾಕ್ಟರ್ ಎನ್ ಮಾಧುರಿ ಎಂಬಿಬಿಎಸ್ ಎಂಎಸ್ ಎಂಸಿಎಚ್ ಸರ್ಜಿಕಲ್ ಆಂಕಾಲಜಿ ಎಫ್ಐ ಎಂಎಎಸ್ ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ಜನ್
1: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಜೆಪಿ ರೋಡ್ ಭೀಮವರಂ.
5: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈరోజు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చేసానండి. మరి అవేంటో తెలుసుకుందామా? జుట్టు తల మీద ఒత్తుగా నల్లగా నిగనిగలాడాలని మహిళలంతా కోరుకుంటారు కదండి. మరి అందాన్ని ఆకర్షణను తెచ్చిపెట్టే దీన్ని సంరక్షించుకోవటానికి రకరకాల పద్ధతులు కూడా పాటిస్తూ ఉంటారు. కానీ అవే వెంట్రుకలు ముఖం మీద మొలిచి అందాన్ని దెబ్బతీస్తుంటే మనసులో తీవ్ర వేదన మొదలవుతూ ఉంటుంది. అనుక్షణం ఆలోచనలన్నీ దాని చుట్టూ తిరుగుతూ ఆందోళనకు గురిదారి తీస్తాయి. నిజానికి మహిళలకు పెదవులు, చుబుకం, ఛాతి, కడుపు, వెన్ను వంటి భాగాల మీద వెంట్రుకలు చాలా సూక్ష్మంగా కంటికి కనిపించని విధంగానే ఉంటాయి. కానీ కొందరిలో మాత్రం ఇవి గుబురుగా పెరుగుతూ నల్లగా స్పష్టంగా కనిపించడం చూస్తూ ఉంటాము. మరి ఈ సమస్యను హిర్సుటిజం అంటారు. సాధారణంగా స్త్రీలలో పురుషుల హార్మోన్లు తక్కువ మోతాదులోనే ఉత్పత్తి అవుతాయి. ఒకవేళ ఈ హార్మోన్లు ఎక్కువ ఉత్పత్తి అయితే అవాంఛిత రోమాలు పెరగడం మొదలవుతూ ఉంటుంది. ఇలా జరగటానికి కారణాలు అనేకం. అయితే చాలా మందిలో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే సమస్య అవాంఛిత రోమాలు పెరగటానికి కారణమవుతోంది. చూడటానికి ఇబ్బంది తప్పించి ఆ అవాంఛిత రోమాలన్నది చాలాసార్లు హానికరమైన సమస్య ఏమీ కాదండి. అధిక బరువు గలవారు బరువు తగ్గించుకోగలిగితే ఈ వెంట్రుకలు పెరగటము తగ్గిపోతుంది. బ్లీచింగ్ చేసుకోవడం ద్వారా వీటిని అంతగా కనిపించకుండా చూసుకోవచ్చు. షేవింగ్ చేసుకుంటే మరిన్ని వెంట్రుకలు మొలుస్తాయని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. కాకపోతే వెంట్రుకలు తట్టంగా కనిపిస్తాయి. ప్లకింగ్, ట్వీజింగ్, వ్యాక్సింగ్ సురక్షితమైన చవకైన ప్రక్రియలు, అయితే వీటి వల్ల నొప్పి కూడా కలుగుతుంది. అలాగే మచ్చలు, వాపు, చర్మం నల్లబడటం, కొన్నిసార్లు చీము పట్టి ఇన్ఫెక్షన్లు రావటం వంటి ముప్పులు కూడా ఉంటాయి. అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించుకునేటట్టు ఎలక్ట్రాలిసిస్ లేదా లేజర్ వంటి ప్రక్రియలు ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాయి. నిపుణులతో చికిత్స చేయించుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. మరి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇప్పుడు మనం ఇంకొక టాపిక్ గురించి తెలుసుకుందాం. రోజు రోజుకి మన జీవనకాలం పెరుగుతూ పోతుంది. దీంతో ఉద్యోగ విరమణ అనంతరం కూడా చురుకుగా ఆరోగ్యంగా జీవించాలనే కోరిక కూడా మనలో పెరుగుతుంది. నిజానికి చాలా మంది తమ అసలు వయసు కన్నా 5 నుంచి 10 ఏళ్లు తక్కువగా ఉన్నామనే భావిస్తూ ఉంటారు కూడా. కానీ తమ శారీరక దృఢత్వం మీద మాత్రం పెద్దగా దృష్టి చూపటం లేదు. ఎందుకంటే 50 ఏళ్లు పైబడిన వారిలో దాదాపుగా ప్రతి 3 ఒకరు సార్కోపీనియా సమస్యతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనం హెచ్చరిస్తుండటమే దీనికి నిదర్శనం. మంచాన పడ్డ వారి మీద లేదా దీర్ఘకాలంగా చికిత్స తీసుకునే వారి మీద మాత్రమే సార్కోపీనియా ప్రభావం చూపుతుందని చాలా మంది భావిస్తూ ఉంటారండి. కానీ మిగతా వారికి ఈ ముప్పు లేకపోలేదని తాజా అధ్యయనం సూచిస్తోంది. సాధారణంగా

40 ఏళ్ల వయసు నుంచి కండరాలు క్షీణించడం మొదలవుతూ ఉంటుంది. ప్రతి 10 ఏళ్లకు 8% చొప్పున కండర మోతాదు తగ్గుతూ వస్తుంది. 70 ఏళ్ల వయసులో ఇది వేగంగా మరింతగా అంటే 15% ఎగబాకుతూ ఉంటుంది. ఇది శారీరక బలం సామర్థ్యం మీద దుష్ప్రభావం చూపుతుందట. నడవటం, కుర్చీలోంచి లేవటం, వస్తువులను పట్టుకోవటం లేదా లేపటం వంటి రోజువారీ పనులను చేసుకోవటానికి కూడా దెబ్బతీస్తూ ఉంటుంది. అయితే మంచి విషయం ఏంటంటే సార్కోపీనియా బారిన పడ్డప్పటికీ కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు చేయటంతో పాటు ఆహారంలో తగినంత ప్రోటీన్లు, అత్యవసరమైన అమైనో ఆమ్లాలను తీసుకోవటం ద్వారా సమస్యను అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వయసు మీద పడ్డాక వ్యాయామాలు ఎందుకులే అని అనుకోకుండా కండరాలకు బలాన్నిచ్చే కసరత్తు చేయటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తగినంత ప్రోటీన్, అమైనో ఆమ్లాలు లభించే ఆహార పదార్థాలు కూడా తీసుకోవడం మరపరాదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు ఒక చక్కని పాటను వినేద్దాం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇప్పుడు ఇంకొక టాపిక్ గురించి తెలుసుకుందామండి. వంటకాలు గుమగుమలు ముక్కుకి తగలగానే నోట్లో నీళ్ళొరుతూ ఉంటాయి కదండి, అలానే మురికి కాలువల దగ్గరికి వెళ్తే వెంటనే ముక్కు మూసేసుకుంటాం మనం. కొన్ని రకాల సువాసనలు మన మనసును ఆహ్లాదపరుస్తాయి, ఉత్తేజపరుస్తాయి. ఇలా ఘ్రాణశక్తి అంటే వాసనలను పసిగట్టే శక్తి మన జీవితం మీద శారీరకంగా ఇంకా మానసికంగా రకరకాల ప్రభావం చూపుతుంది. భావోద్వేగాలు, జ్ఞాపకాలు, ఆహార అలవాట్లు, మూడ్స్ ఇలాంటివన్నీ దీంతో సంబంధం కలిగినవే. కొన్నిసార్లు జలుబు, అలర్జీలు, సైనస్ సమస్యల వంటివి తాత్కాలికంగా వాసన చూసే శక్తిని తగ్గిస్తాయట. దీనికి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు, కానీ దీర్ఘకాలికంగా వాసన చూసే శక్తి తగ్గిపోతే ప్రమాదకరం అని చెప్తున్నారు పరిశోధకులు. ముఖ్యంగా మలి వయసులో దీన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలేదంటున్నారు, ఎందుకంటే ఘ్రాణశక్తి తగ్గిపోవటం ఆయుష్ క్షీణించడానికి సంకేతమని తాజా అధ్యయనంలో వెల్లడైంది. చికాగో విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవలే 57 నుంచి 85 ఏళ్ల వయసుకు చెందిన 3000 మందిని ఎంచుకొని పెప్పర్ మింటు, చేప, నారింజ, గులాబీ, చర్మం వాసనలను గుర్తించే పరీక్షను పెట్టారు. 5 ఏళ్ల తర్వాత పరిశీలించగా వాసనలను సరిగా గుర్తుపట్టిన వారిలో 10% మంది మరణిస్తే, వాసనలను అంతగా పోల్చుకోలేని వారిలో 39% మంది చనిపోవటం గమనార్హం. వయసు, పోషకాహారం, పొగ అలవాట్లు, పేదరికం, సంపూర్ణ ఆరోగ్యం వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని చూసినా వాసనలను సరిగ్గా పసిగట్టలేకపోవటం పెద్ద ముప్పుగానే కనిపిస్తోందని తేలింది. వాసనలను తెలుసుకోకపోవటం నేరుగా మరణానికి కారణం కాదు, కానీ శరీరంలో అప్పటికే ఏదో నష్టం జరిగిపోయిందని ముందస్తు హెచ్చరిక అని అధ్యయన నేత ప్రొఫెసర్ జయంత్ పింటో చెబుతున్నారు. తమ అధ్యయనం మరణ ముప్పును పసిగట్టేందుకు తేలికైన పరీక్షగా ఉపయోగపడేలా దీన్ని పేర్కొంటున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు ఒక చక్కని పాటను వినేద్దాం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మన ప్రపంచాన్ని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలను పట్టి కుదుకుతున్న మొండి జబ్బుల్లో క్షయం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 86 లక్షల మంది దీన్ని బారిన పడుతుండగా సుమారు 13 లక్షల మంది చనిపోతున్నారని అంచనా. HIV తర్వాత ఇంతమందిని బలిగొంటున్న జబ్బు ఇదే. క్షయ మొండి జబ్బే అయినప్పటికీ క్రమం తప్పకుండా 6 నెలల పాటు మందులు వేసుకుంటే పూర్తిగా నయమవుతుంది. మధ్యలోనే మందులు ఆపేస్తే మందులకు మొండికేసే NDRTBగా మారుతుందట. కొన్ని దేశాల్లో ఇలాంటి క్షయ కేసులు 30% వరకు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. క్షయ తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స సులభం. అందువల్ల తేలికగా, చవకగా క్షయను గుర్తించే పరీక్షలను రూపొందించడంపై చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా క్షయ శ్వాస పరీక్షను పరిశోధకులు రూపొందించారు. ఇది క్షయకారక మైక్రోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ వెలువరించే నైట్రోజన్ వాయువును పసిగట్టడం ద్వారా జబ్బును గుర్తిస్తుంది.

ఇందులో ముందుగా క్షయ చికిత్సలో వాడే ఐసోనియాసిట్ మందును లోపలికి పీల్చుకునేటట్టు చేస్తారు. 10 నిమిషాల తర్వాత శ్వాసను పరీక్షిస్తారు. శరీరంలో క్షయకారక బ్యాక్టీరియా ఉంటే దానిలోని KATG అనే ఎంజైమ్ ఐసోనియాసిడ్ మందుకు స్పందించి నైట్రోజన్ వాయువును వెలువరిస్తుంది. దీన్ని స్పెక్ట్రోమీటర్ ద్వారా విశ్లేషించి వెంటనే జబ్బును పసిగడతారు. కుందేళ్లపై పరీక్షించగా ఇది బాగా పనిచేస్తున్నట్టు బయటపడింది. దీని సురక్షిత ఖచ్చితత్వాన్ని తెలుసుకోవటానికి మనుషులపై ప్రయోగాలు చేయాలని పరిశోధకులు భావిస్తున్నారండి. ఇది అందుబాటులోకి వస్తే తేలికగా వేగంగా ఎక్కడైనా క్షయను పరీక్షించడానికి ఉపయోగపడగలదని ఆశిస్తున్నారు. ఇది మామూలు క్షయణ లేదా మందులను తట్టుకునే మొండి క్షయణ అనేది తెలుసుకోవడానికి వీలుండటం గమనార్హం. ఇదండి ఈరోజు మనం ఆయుష్మాన్ భావాలో తెలుసుకున్న ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మరో ప్రోగ్రాంలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే ప్రణీత.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665 58773.

లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: FM 90.4.
1: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం సంయుక్త అక్షరాలు తెలుగు పాఠం వింటారు.
2: గుడ్ మార్నింగ్ టీచర్.
3: గుడ్ మార్నింగ్, కూర్చోండి పిల్లలు. నిన్న మీరు ద్విత్వాక్షరాల గురించి తెలుసుకున్నారు కదా. వాటిలో ఒక హల్లుతో అదే హల్లు చేరడం వల్ల ద్విత్వరూపం ఏర్పడుతుందని తెలుసుకున్నారు. అందులో తలకట్టు తీసివేస్తే అదే రూపంలో ద్విత్వాక్షరాలు ఏర్పడే పద్ధతి, రూపం మారి ద్విత్వాక్షరాలు ఏర్పడే పద్ధతి తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు కొన్ని పదాలలో ద్విత్వాక్షరాలు ఎలా ఏర్పడ్డాయో చెప్పండి. అక్క, నక్క, అన్న, అమ్మ, అయ్యా, కర్ర, అత్త, సబ్బు, గుజ్జు, కస్సు, బుస్సు, పిచ్చుక, గడ్డ, గద్ద.
4: అక్క, అత్త లాంటి పదాలలో ద్విత్వాక్షర రూపం మారి ఏర్పడింది. సబ్బు, గద్ద లాంటి పదాలలో తలకట్టు తీసివేసిన రూపంతో ద్విత్వాక్షర రూపం ఏర్పడింది.
3: చక్కగా చెప్పావు. ఇప్పుడు మనం సంయుక్తాక్షరాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుతో వేరే హల్లు చేరడం వల్ల ఏర్పడే రూపమన్నమాట. ఈ చార్టులో చూపబడిన ఈ పదాలను చూడండి, వాటిని పలకండి. మర్కటం, ఖడ్గం, దీర్ఘం, కుర్చీ, గర్జన, అష్టమి, షష్ఠి, పౌర్ణమి, భక్తి, ప్రార్థన, చతుర్దశి, పట్నం, సర్పం, దర్బారు, నిర్భయం, నిర్మలం, అమావాస్య, చట్రం, శుక్లపక్షం, ద్వీపం, ఆదర్శం, కర్షకుడు, ఉత్సవం, అర్హత. వాటిని పలకండి.
4: మర్కటం, ఖడ్గం, దీర్ఘం, కుర్చీ, గర్జన, అష్టమి, షష్ఠి, పౌర్ణమి, భక్తి, ప్రార్థన, చతుర్దశి, పట్నం, సర్పం, దర్బారు, నిర్భయం, నిర్మలం, అమావాస్య, చట్రం, శుక్లపక్షం, ద్వీపం, ఆదర్శం, కర్షకుడు, ఉత్సవం, అర్హత.
3: మీరు ఆ పదాలను పలికారు కదా. వాటిలో ఏ హల్లు వేరొక హల్లుతో చేరి ఎలా రూపం చెందిందో చెప్పండి.
4: ఓ తప్పకుండా, మర్కటం అనే పదంలో రానే హల్లు అక్షరానికి కావొత్తు చేరి రికాయింది. అలా మర్కటం అనే పదం ఏర్పడింది.
3: శభాష్, ఒక్కొక్క పదంలోని సంయుక్తాక్షరాలు ఎలా ఏర్పడ్డాయో చాటు చూసి చెప్పండి.
4: ఖడ్గం అనే పదంలో డా అక్షరానికి గావుత్తు చేరి గాయింది. దీర్ఘం అనే పదంలో రా అక్షరానికి మహాప్రాణాక్షరం గా చేరి రిగాయింది. కుర్చీ అనే పదంలో రా అక్షరానికి చావుత్తు చేరి రిచి అయింది. గర్జన అనే పదంలో రా అక్షరానికి జావుత్తు చేరి రిజాయింది. అష్టమి అనే పదంలో షా అక్షరానికి తావుత్తు చేరి ష్టాయింది. షష్ఠి అనే పదంలో షాక్షరానికి తావుత్తు చేరి షష్ఠి అయింది. పౌర్ణమి అనే పదంలో రాక్షరానికి అణావుత్తు చేరి రిణాయింది. భక్తి అనే పదంలో కాక్షరానికి తావుత్తు చేరి హిత్తి అయింది. ప్రార్థన అనే పదంలో రాక్షరానికి దావుత్తు చేరి హృదాయింది. చతుర్దశి అనే పదంలో రా అక్షరానికి దావొత్తు చేరి హృదా అయింది. పట్నం అనే పదంలో టా అక్షరానికి

0: చేరి నాయింది. దర్బారు అనే పదంలో రా అక్షరానికి బావొత్తు చేరి ర్బాయింది.
1: వెరీ గుడ్, మరోసారి చెప్పు.
0: ఖడ్గం అనే పదంలో డా అక్షరానికి గావొత్తు చేరి గాయింది. దీర్ఘం అనే పదంలో రా అక్షరానికి మహాప్రాణాక్షరం గా చేరి ర్గాయింది. కుర్చీ అనే పదంలో రా అక్షరానికి చావొత్తు చేరి ఇర్చి అయింది. గర్చన అనే పదంలో రా అక్షరానికి జావొత్తు చేరి ఇర్జాయింది. అష్టమి అనే పదంలో షా అక్షరానికి తావొత్తు చేరి ష్టాయింది. షష్టి అనే పదంలో షా అక్షరానికి తావొత్తు చేరి షష్టి అయింది. పౌర్ణమి అనే పదంలో రా అక్షరానికి అణావొత్తు చేరి రిణాయింది. భక్తి అనే పదంలో కా అక్షరానికి తావొత్తు చేరి ఇత్తి అయింది. ప్రార్థన అనే పదంలో రా అక్షరానికి దావొత్తు చేరి ఇర్దాయింది. చతుర్దశి అనే పదంలో రా అక్షరానికి దావొత్తు చేరి ఇర్దాయింది. పట్నం అనే పదంలో టా అక్షరానికి నా ఒత్తు చేరి నాయింది. దర్బారు అనే పదంలో రా అక్షరానికి బావొత్తు చేరి ర్బాయింది.
1: బాగా చెప్పావు, వెరీ గుడ్. ఇప్పుడు నేను మరికొన్ని పదాలను చెప్తాను, మీరు కూడా పలకండి. ముత్యం, అర్ధం, పద్యం, దీర్ఘం, చైత్రం, ముఖ్యం, ధనిష్ట, మూర్ఖుడు, పోస్ట్ కార్డు, సప్తస్వరాలు, పూర్వాభాద్ర, కృష్ణానది, సంవత్సరం, ఝాన్సీరాణి, శుక్రవారం, పర్వతం.
0: ముత్యం, అర్ధం, పద్యం, దీర్ఘం, చైత్రం, ముఖ్యం, ధనిష్ట, మూర్ఖుడు, పోస్టు కార్డు, సప్తస్వరాలు, పూర్వాభాద్ర, కృష్ణానది, సంవత్సరం, ఝాన్సీరాణి, శుక్రవారం, పర్వతం.
1: ఇప్పుడు నేను కొన్ని పదాలను చెప్తాను, వాటిని పలుకుతూ మీ నోటు పుస్తకాలలో రాయండి. పూర్ణం, ప్రాణం, ద్రోణుడు, అధ్యక్షుడు, నక్షత్రాలు, వార్తాపత్రిక, ఉపాధ్యాయుడు, గరుత్మంతుడు.
0: పూర్ణం, ప్రాణం, ద్రోణుడు, అధ్యక్షుడు, నక్షత్రాలు, వార్తాపత్రిక, ఉపాధ్యాయుడు, గరుత్మంతుడు.
1: ఇప్పుడు నేను మీకు ఒక కథ వినిపిస్తాను. ఆ కథలోని పదాలలో సంయుక్తాక్షరాలను గుర్తించి వాటిని చెప్పండి. హస్తినాపురానికి రాజు ధృతరాష్ట్రుడు. అతనికి 100 కొడుకులు. వారిని కౌరవులు అంటారు. వారిలో పెద్దవాడు దుర్యోధనుడు. పాండురాజు ధృతరాష్ట్రుని తమ్ముడు. పాండురాజుకు కొడుకులు 5. వారిని పాండవులు అంటారు. వారిలో పెద్దవాడు ధర్మరాజు. మధ్యవాడు అర్జునుడు. కౌరవులు, పాండవులు ద్రోణాచార్యుని దగ్గర విలువిద్యను అభ్యసించారు. వారికి గురుభక్తి ఎక్కువ. ఈ కథను మరోసారి చదువుతాను, వినండి. హస్తినాపురానికి రాజు ధృతరాష్ట్రుడు. అతనికి 100 కొడుకులు. వారిని కౌరవులు అంటారు. వారిలో పెద్దవాడు దుర్యోధనుడు. పాండురాజు ధృతరాష్ట్రుని తమ్ముడు. పాండురాజుకు కొడుకులు 5. వారిని పాండవులు అంటారు. వారిలో పెద్దవాడు ధర్మరాజు. మధ్యవాడు అర్జునుడు. కౌరవులు, పాండవులు ద్రోణాచార్యుని దగ్గర విలువిద్యను అభ్యసించారు. వారికి గురుభక్తి ఎక్కువ. నువ్వు చెప్పు.
0: హస్తినాపురం, దుర్యోధనుడు, ధర్మరాజు, అర్జునుడు, ద్రోణాచార్యుడు, విద్య అభ్యసించుట, భక్తి. పైపదాలలో సంయుక్తాక్షరాలు ఉన్నాయి.
1: ఇప్పుడు చెప్పిన పదాలలో సంయుక్తాక్షరాలు ఎలా ఏర్పడ్డాయో చెప్పండి.
0: హస్తినాపురం, ఇందులో

0: సంవత్సరానికి తావత్తు చేరి స్థి అయింది దుర్యోధనుడు. ఇందులో రాక్షరానికి యావత్తు చేరి రియో అయింది ధర్మరాజు. ఇందులో రాక్షరానికి మావత్తు చేరి ఋష్మా అయింది ద్రోణాచార్యుడు. ఇందులో దాక్షరానికి రావత్తు చేరి ద్రో మరియు రాక్షరానికి యావత్తు చేరి ఇరియు అయింది విద్య. ఇందులో దాక్షరానికి యావత్తు చేరి ద్యా అయింది అభ్యసించు. ఇందులో బాక్షరానికి యావత్తు చేరి బ్యా అయింది భక్తి. ఇందులో కాక్షరానికి తావత్తు చేరి టి అయింది.
1: ఈ పదాలలో మీరేం గమనించారు?
0: పై పదాలలో ఒక హల్లుతో వేరొక హల్లు చేరడం వల్ల సంయుక్త అక్షరాలు ఏర్పడ్డాయి.
1: వెరీ గుడ్, చక్కగా చెప్పావు. ఇప్పుడు నేను ఒక గేయం వినిపిస్తాను. మీరు దానిలోని ద్విత్వ సంయుక్తాక్షర పదాలను చెప్పాలి. బుజ్జిమేక బుజ్జిమేక ఏడికెల్తివి, రాజుగారి దొడ్డిలోన మేతకెల్తిని. రాజుగారి దొడ్డిలోన ఏమి చూస్తివి? రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని. ఈ గేయం మరోసారి వినిపిస్తాను. బుజ్జిమేక బుజ్జిమేక ఏడికెల్తివి, రాజుగారి దొడ్డిలోన మేతకెల్తిని. రాజుగారి దొడ్డిలోన ఏమి చూస్తివి? రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని.
0: ఇందులో బుజ్జి దొడ్డి అనేవి ద్విత్వాక్షర పదాలు. ఏడకెల్తివి చూస్తిని చెట్లు సంయుక్తాక్షర పదాలు.
1: సరే, ఈ చార్టులోని పదాలు చదవండి. వీటిని ద్విత్వ సంయుక్త పదాలుగా వేరు చేసి చెప్పండి. స్నానం దువ్వుకొని, నిద్ర శుభ్రం, ఆరోగ్యం అలవాట్లు, అన్నం పిల్లలు, నున్నగా వెచ్చని.
0: ఇందులో దువ్వుకొని, అన్నం, నున్నగా, వెచ్చని, పిల్లలు అనేవి ద్విత్వాక్షర పదాలు. ఇందులో స్నానం, నిద్ర, శుభ్రం, ఆరోగ్యం, అలవాట్లు అనేవి సంయుక్తాక్షర పదాలు.
1: వెరీ గుడ్, చక్కగా చెప్పావు. ఇప్పుడు నేనొక గేయం వినిపిస్తాను. దానిలోని ద్విత్వ సంయుక్తాక్షర పదాలను చెప్పండి. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ, బంగారు మొలత్రాడు పట్టుదట్టి, సందిట తాయెత్తులు సరిమువ్వ గజ్జలు, చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతూ. ఈ గేయం మరోసారి వినిపిస్తాను. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ, బంగారు మొలత్రాడు పట్టుదట్టి, సందిట తాయెత్తులు సరిమువ్వ గజ్జలు, చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతూ.
0: వెన్న ముద్ద పట్టు దట్టి తాయెత్తులు మువ్వ చిన్ని నిన్ను గజ్జలు ఇవన్నీ ద్విత్వాక్షర పదాలు. కృష్ణ చెంగల్వా త్రాడు ఇవి సంయుక్తాక్షర పదాలు.
1: వెరీ గుడ్, చక్కగా చెప్పావు. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుతో వేరే హల్లు చేరడం వల్ల ఏర్పడే రూపమన్నమాట. ఇవే కాక కొన్ని అరుదుగా వచ్చే పదాలున్నాయి. అవేంటో తెలుసా? యజ్ఞం, ఆజ్ఞ, జ్ఞానం, విఘ్నత, ఉషక్కిరణాలు, అంతఃపురము, వాంగ్మయము. అట్లాగే ఒక హల్లుకు రెండు వత్తులు చేరిన మాటలు చూడండి. స్త్రీ, జ్యోత్స్న, వస్త్రం, రాష్ట్రం, సామర్థ్యం లాంటివి. వీటిని సంశ్లేష అక్షరాలు అంటారు. వీటిని గురించి మరోసారి తెలుసుకుందాం.
2: అలాగే టీచర్.
3: మీరంతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం సంయుక్తాక్షరాలు తెలుగు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ద్విత్వాక్షరాలు తెలుగు పాఠం వింటారు.
2: గుడ్ మార్నింగ్ టీచర్.
1: గుడ్ మార్నింగ్, కూర్చోండి. పిల్లలు, నేను మొదట ఒకటవ తరగతిలో మీరు నేర్చుకున్న

0: అక్షరాల గురించి కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. 1వ తరగతి పుస్తకము చివరలో అక్షరమాల ఇవ్వబడింది కదా మీకు. నేను 1వ తరగతి పుస్తకంలోని అక్షరమాలను ఈ చార్టులో రాశాను, చూడండి. చూశారు కదా, అవి ఎన్నున్నాయి?
1: ఇవి 50 అక్షరాలున్నాయి.
0: ఇవి కాక లు, లు, రు, చ, జ, క్ష అనే 6 అక్షరాల ఉపయోగం గురించి కూడా మీరు పై తరగతులలో తెలుసుకుంటారు. ఇలా 1వ తరగతి పుస్తకంలోని 50 అక్షరాలు ఇప్పుడు చెప్పిన 6 అక్షరాలు కలిపితే ఎన్నవుతాయి?
1: ఇవి 56 అక్షరాలు అవుతాయి.
0: అవును, కరెక్ట్గా చెప్పావు. ఇప్పుడు మీరు తెలుగు భాషలో 56 అక్షరాలు అని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఆ అక్షరాల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆ నుండి ఔ వరకు గల అక్షరాలు అచ్చులు. ఈ అచ్చులు ఏవో వినిపిస్తాను, వినండి. ఈ అచ్చులలో ఆ, ఇ, ఉ లాంటి అక్షరాలను హ్రస్వాక్షరాలు అంటే స్వల్ప విరామంతో పలుకబడే అక్షరాలన్నమాట. అలాగే ఆ, ఇ, ఉ లాంటి అక్షరాలను దీర్ఘాక్షరాలు అంటే దీర్ఘంగా పలికే అక్షరాలు అంటారు. సున్నా విసర్గలు ఉభయ అక్షరాలు.
1: మరి కక్కగగ్గలను ఏమంటారు?
0: బాగా అడిగావు. వాటి గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాను. కా నుండి రా వరకు అంటే బండెరా వరకు గల అక్షరాలు హల్లులు. ఈ హల్లులు ఏవో వినిపిస్తాను, వినండి.
2: క, ఖ, గ, ఘ, ఙ, చ, ఛ, జ, ఝ, ణి, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, స, శ, స, హ, అళ, బండిర.
0: ఈ హల్లులలో క, గ, చ ఇలాంటి అక్షరాలను అల్పప్రాణులు అంటే తేలికగా పలుకబడే అక్షరాలు అంటాము. అలాగే ఖ, ఘ, ఛ ఇలాంటి అక్షరాలను మహాప్రాణులు అంటే ఒత్తి పలికే అక్షరాలు అన్నమాట. మరి ఇప్పుడు ద్విత్వాక్షరాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక హల్లుతో అదే హల్లు చేరితే దానిని ద్విత్వాక్షరము అంటారు. అవి తలకట్టు తీసివేస్తే అదే రూపంలో ద్విత్వాక్షరాలుగా ఏర్పడేవి. ఘ, ఛ, ఝ, ఠ, ఢ, ధ, ప, భ, స, ళ, ణ, స, ష, హ రూపం మారి ద్విత్వాక్షరాలుగా ఏర్పడే అక్షరాలు. ఖ, థ, న, మ, య, ర, ల, వ. నేను మీ పుస్తకంలోని ఒక గేయం చదువుతాను, వినండి మరి. టక్కరి నక్క ఎక్కడా? అదిగో అదిగో అక్కడ పొదల చాటున దాగుంది, నక్కి నక్కి చూసింది. ఇందులో కా అక్షరానికి కా అనే ఒత్తు ఉంది, చూశారా? ఆ పదాలు ఏవి చెప్పండి?
1: నక్క ఎక్కడ, అక్కడ తక్కుంది, నక్కి నక్కి.
0: నేను మరికొన్ని పదాలు చెప్తాను, వినండి, వాటిని పలకండి. కుక్క, అక్క, రెక్క, లక్క, చుక్క, మొక్క, నక్క, చెక్క, చిక్కని, చక్కని, చుక్కలు. ఇప్పుడు మీరు ఈ వాక్యంలోని ద్విత్వాక్షర పదాలు చెప్పండి. అక్క ముక్కుకు చక్కని ముక్కెర, చక్కెర కలిపిన చిక్కని పాలు.
1: అక్క ముక్కు చక్కని ముక్కెర, చక్కెర చిక్కని.
0: వెరీ గుడ్. మరి నేనిప్పుడు తా అనే అక్షరానికి తా ఒత్తు కలిస్తే ఎలా ఉంటుందో ఒక చిన్న గేయం వినిపిస్తాను, వినండి. అత్త ఉత్తరం చదివింది పూల

0: గుత్తులు కోసింది, అత్తరు సీసా తీసింది, కొత్త చీరకు పూసింది. ఇందులో తా అక్షరానికి ఒత్తు ఉంది, చూశారు కదా? ఆ పదాలు ఏవో చెప్పండి.
1: అత్త ఉత్తరం, గుత్తులు అత్తరు, కొత్త.
0: ఇప్పుడు మీరు ఈ వాక్యంలోని తా ఒత్తు గల ద్విత్వ పదాలను చెప్పండి. చెత్త కుండీలో చిత్తు కాగితం, తెల్లని పత్తిలో నల్లని విత్తనాలు, తాబేలుది నత్తనడక.
2: చెత్త, చిత్తు, పత్తి, విత్తనాలు, నత్త.
0: అలాగే మనం ఇప్పుడు నా ఒత్తు, మా ఒత్తు ద్విత్వాక్షరాల గురించి తెలుసుకుందాం. నేను ఒక గేయం చదువుతాను, మరి మీరంతా వినాలి. దానిలోని నా ఒత్తు పదాలను గమనించి చెప్పాలి. వెన్న తిన్న చిన్నవాడు వెన్నెలలో ఆటలాడా కన్నతల్లి చేరబిలిచి చిన్న కథను చెప్పింది.
2: వెన్న తిన్న చిన్న వెన్నెల కన్న చిన్న పదాలు ఉన్నాయి.
0: అవును, మరిప్పుడు నేను మా ఒత్తుపై ఒక గేయం చదువుతాను, వినండి. దానిలోని మా ఒత్తు పదాలను మీరంతా చెప్పాలి. మరి అమ్మరమ్మని పిలిచింది, కమ్మని కథలు చెప్పింది, బొమ్మలు ఎన్నో ఇచ్చింది, ఆడుకొమ్మని చెప్పింది.
3: అమ్మ కమ్మని రమ్మని బొమ్మలు ఆడుకొమ్మని.
0: బాగా చెప్పావు. అలాగే ఇప్పుడు మనం యావొత్తు రావొత్తు ద్విత్వాక్షరాల గురించి తెలుసుకుందాం. ఒక గేయం చదువుతాను, వినండి. దానిలో యావొత్తు పదాలను గుర్తించి చెప్పాలి. మరి ఉయ్యాలలో పాపాయికి కొయ్యబొమ్మ ఇచ్చాడు, కొయ్యగుర్రం ఎక్కిబాబు అయ్యవంక చూశాడు.
2: ఉయ్యాల, కొయ్య, అయ్య అనే పదాలు ఉన్నాయి.
0: అవును, మరిప్పుడు నేను రావొత్తుకు ఒక గేయం చదువుతాను, వినండి. దానిలోని రావొత్తు పదాలను చెప్పండి. మర్రి చెట్టు నీడలోకి కర్రి ఆవు వచ్చింది, బుర్రమీసం ఉన్న తాత కర్ర పట్టి వచ్చాడు.
2: మర్రి, కర్రి, బుర్ర, కర్ర పదాలు ఉన్నాయి.
0: నేను మరికొన్ని పదాలు చెప్తాను, వినండి, పలకండి. కర్రు, తొర్ర, గొర్రె, వెర్రి, పుర్రె, మర్రి, తొర్ర.
2: కర్రు, తొర్ర, గొర్రె, వెర్రి, పుర్రె, మర్రి, తొర్ర.
0: చక్కగా చెప్పావు, వెరీ గుడ్. ఇప్పుడు లా ఒత్తు వా ఒత్తు ద్విత్వాక్షర పదాలను తెలుసుకుందాం. నేను ఒక గేయం చదువుతాను, దానిలో లా ఒత్తు పదాలను మీరు చెప్పాలి. చిన్న పల్లెలోన మల్లి చల్లా అమ్మింది, పాలు అమ్మింది, చిల్లర పైసలు తీసింది, చెల్లెలి చేతికి ఇచ్చింది.
2: పల్లె, చల్లా, చిల్లర, చెల్లెలు పదాలు ఉన్నాయి.
0: అవును, ఇప్పుడు నేను మరికొన్ని పదాలు చెప్తాను, వినండి, పలకండి. బల్ల, నల్ల, పిల్లి, చెల్లి, ఉల్లి, మల్లి.
2: బల్ల, నల్ల, పిల్లి, చెల్లె, ఉల్లి, మల్లి.
0: ఇప్పుడు మనం వా ఒత్తు గల ద్విత్వాక్షరాలను తెలుసుకుందాం. నేనొక గేయం చదివి వినిపిస్తాను, దానిలోని వా ఒత్తు పదాలను మీరు తెలపాలి. మరి అవ్వ మాట వినరా, పాలబువ్వ తినరా, పువ్వులాగా నువ్వు నవ్వుతూ ఆడరా.
2: అవ్వ, బువ్వ, నువ్వు, పువ్వు, నవ్వుతూ అనే పదాలు ఉన్నాయి.
0: అవును, నేనిప్పుడు మరికొన్ని పదాలు చెప్తాను, వినండి, పలకండి. గువ్వ, జువ్వి, కొవ్వు, నవ్వు, దువ్వెన, మువ్వలు, తువ్వాయి, కొవ్వూరు, రవ్వ.
2: గువ్వ, జువ్వి, కొవ్వు, నవ్వు, దువ్వెన, మువ్వలు, తువ్వాయి, కొవ్వూరు, రవ్వ.
0: చక్కగా చెప్పావు, వెరీ గుడ్. ఇప్పుడు మనం గావొత్తు చావొత్తు గల ద్విత్వాక్షర పదాలను తెలుసుకుందాం. నేను ఒక గేయం వినిపిస్తాను, వినండి. దానిలోని గావొత్తు పదాలను మీరు చెప్పాలి. లేతబుగ్గల పాపాయి పూల మొగ్గలు తుంచింది, నల్లబొగ్గు తీసింది, ముగ్గు మీద గీసింది.
2: బుగ్గ, మొగ్గ, బొగ్గు, ముగ్గు అనే పదాలు ఉన్నాయి.
0: అవును, కరెక్ట్.

0: చెప్పావు. ఇప్పుడు నేను మరికొన్ని పదాలు చెప్తాను, వినండి, పలకండి. అగ్గి, గుగ్గిలం, దగ్గు, సగ్గు, రగ్గు, జగ్గు.
1: అగ్గి, గుగ్గిలం, దగ్గు, సగ్గు, రగ్గు, జగ్గు.
0: అవును, ఇప్పుడు చావొత్తు పదాలకు చెందిన గేయం నేను చదువుతాను, విని అందులోని చావొత్తు పదాలను చెప్పండి. పచ్చపచ్చని పచ్చిక మీద పిచ్చుక వాలెను ముచ్చటగా, మచ్చిక చేసి పట్టబోవగా పిచ్చుక ఎగిరెను నిచ్చెన పైకి.
1: పచ్చపచ్చని పచ్చిక పిచ్చుక ముచ్చట మచ్చిక నిచ్చెన.
0: అవును, ఇప్పుడు నేను మరికొన్ని పదాలను చెప్తాను, వినండి, పలకండి. మచ్చ, కుచ్చు, గచ్చు, చిచ్చు, రచ్చ, పచ్చ.
2: మచ్చ, కుచ్చు, గచ్చు, చిచ్చు, రచ్చ, పచ్చ.
0: ఇప్పుడు నేను డావొత్తుకు చెందిన ఒక గేయం వినిపిస్తాను, వినండి. డావొత్తు పదాలను గురించి చెప్పండి. దొడ్డిలోన గడ్డివాము, గడ్డివాము ముందు గొడ్డు, గడ్డమీద గడ్డపార, ఒడ్డుమీద తెడ్డు పడవ.
2: దొడ్డి, గడ్డి, గడ్డ, ఒడ్డు, తెడ్డు అనే పదాలు ఉన్నాయి.
0: అవును, చక్కగా చెప్పావు. ఇప్పుడు మనం లా, జ అక్షరాలకు చెందిన ద్విత్వాక్షరాలను తెలుసుకుందాం. దానికి చెందిన గేయాలను వినిపిస్తాను, వాటిలోని లా, జాలకు చెందిన పదాలను మీరు చెప్పాలి. తలుపుకు తాళం వెయ్యాలి, గుళ్ళో పెళ్లికి వెళ్ళాలి, పెళ్లి భోజనం చెయ్యాలి, మళ్లీ ఇంటికి రావాలి. బుద్ధి పాప నడిచింది, గజ్జలు గలగలలాడాయి, తాతు మజ్జిగ తాగాడు, సజ్జ చేనుకు వెళ్ళాడు.
2: గుళ్ళో పెళ్లి మళ్ళి బుజ్జి గజ్జి సజ్జ మజ్జిగ అనే పదాలు ఉన్నాయి.
0: బాగా చెప్పావు, వెరీ గుడ్. ఇప్పుడు నేను మరికొన్ని పదాలు చెప్తాను, వినండి, పలకండి. బొజ్జ, గుజ్జు, గజ్జెలు, బెజ్జం, బుజ్జాయి, లజ్జ, సజ్జలు.
2: బొజ్జ, గుజ్జు, గజ్జలు, బెజ్జం, బుజ్జాయి, లజ్జ, సజ్జలు.
0: బాగా చెప్పావు. ద్విత్వాక్షరాలు గురించి కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. తెలుగు భాషకు అక్షరాలు 56. ఆ నుండి ఔ వరకు గల అక్షరాలు అచ్చులు. సున్నా, విసర్గలు ఉభయ అక్షరాలు. కా నుండి రా వరకు అంటే బండిరా వరకు గల అక్షరాలు హల్లులు. ఒక హల్లుతో అదే హల్లు చేరితే దానిని ద్విత్వాక్షరము అంటారు. మరో రోజు మనం సంయుక్తాక్షరాల గురించి తెలుసుకుందాం.
3: అలాగే టీచర్.
4: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం సంయుక్తాక్షరాలు మరియు ద్విత్వాక్షరాలు తెలుగు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
5: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
6: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
5: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
6: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
5: ఫోన్ 7383-516-95.

0: FM 90.4. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
0: రెడీ విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
2: నేను మీ విజయ. లిసనర్స్, మరి ప్రతిరోజు చరిత్ర మనకి సరికొత్త పాఠాల్ని, స్ఫూర్తిదాయకమైన కథనాల్ని అందిస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రపంచ చరిత్ర పుటల్లో నమోదైన అత్యంత కీలకమైన ఘట్టాలను, జాతీయ మరియు ప్రాంతీయ ప్రాధాన్యత కలిగిన విశేషాల్ని సవివరంగా ముచ్చటించుకుందాం.
0: తప్పకుండానమ్మా. ముందుగా భారతదేశ ప్రాంతీయ మరియు జాతీయ చరిత్రలో 1948 సెప్టెంబర్ 17వ తేదీకి అత్యంత ప్రాధాన్యత ఉంది. నాటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో విజయవంతమై నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం భారతీయ యూనియన్లో అధికారికంగా విలీనమైంది. నైజాం పరిపాలన ముగిసి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన ఈ చారిత్రాత్మక రోజును హైదరాబాద్ సంస్థాన విలీన దినోత్సవంగా చరిత్ర పుటల్లో ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉన్నాం.
2: ఇక అలాని తమిళనాడు సామాజిక విప్లవ చరిత్రలో పెరియార్ అని ప్రేమగా పిలువబడే సుప్రసిద్ధ సామాజిక సంస్కర్త, ద్రావిడ ఉద్యమ పితామహుడు ఈవి రామస్వామి గారు 1879 సెప్టెంబర్ 17న జన్మించారు. ఆయన మూఢనమ్మకాలకు, కుల వివక్షకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించి సమాజంలో వెనుకబడిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడారు. మహిళా సాధికారతకు, సామాజిక సమానత్వానికి పునాది వేసి ద్రావిడ రాజకీయ వికాసానికి దారితీసిన బహోన్నత సంస్కర్త ఆయన.
0: అలాగే భారత రాజకీయ చరిత్రలో దేశ 14వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆధునిక భారతదేశ నిర్మాణంలో తనదైన నాయకత్వ శైలిని చాటుకున్న ప్రముఖ నాయకుడు నరేంద్ర మోడీ 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం సేవలందించి ఆ తర్వాత భారత ప్రధానిగా డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి నూతన పథకాలతో దేశ సమగ్ర వికాసానికి కృషి చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రాభవాన్ని, ఆర్థిక పురోగతిని సమున్నత శిఖరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న రాజకీయ నాయకుడు ఆయన.
2: ఇక అలాని ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నిరాడంబరతకు, గాంధేయ భావాలకు నిలవెత్తు నిదర్శనంగా నిలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా సుదీర్ఘకాలం సేవలందించిన మాజీ స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారు 1906 సెప్టెంబర్ 17న జన్మించారు. ఆయన గ్రంథాలయ ఉద్యమానికి, విశాలాంధ్ర సాధనకు మరియు ప్రాథమిక విద్యలో భాషా వికాసానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రజల హక్కుల కోసం శాసనసభలోనూ, బయట నిరంతరం పోరాడి ఆంధ్ర గాంధీగా నిలిచిన మహోన్నత ప్రజానాయకుడు ఆయన.
0: ఇక భారతీయ

0: చిత్రకళా ప్రపంచానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం తెచ్చి భారతీయ పికాసోగా గుర్తింపు పొందిన ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుసేన్ 1915 సెప్టెంబర్ 17 జన్మించారు. ఆయన తనదైన ప్రత్యేకమైన మోడ్రన్ ఆర్ట్ శైలిలో గుర్రాల చిత్రాలు, పురాణ ఘట్టాలని, చారిత్రక ఘట్టాలని క్యాన్వాస్ పై జీవకళతో ఆవిష్కరించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకుని భారతీయ ఆధునిక చిత్రకళా వికాసానికి మహోన్నతమైన కీర్తిని తెచ్చిన అమర చిత్రకారుడు ఆయన.
1: ఇకలని భారతీయ రాజకీయ రంగంలో కాంగ్రెస్ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, విశాఖపట్నం ఎంపీగా సేవలందిస్తూనే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సుప్రసిద్ధ నిర్మాతగా, పారిశ్రామికవేత్తగా పేరుగాంచిన తిక్కవరపు సుబ్బరామిరెడ్డి గారు 1943 సెప్టెంబర్ 17 జన్మించారు. ఆయన త్రిశూలం, స్టేట్ ప్రౌడీ, గ్యాంగ్ లీడర్ వంటి మహోన్నత బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించి సినీ రంగాన తన ప్రత్యేక ముద్రను వేశారు. కళలను ప్రోత్సహిస్తూ టి సుబ్బిరామిరెడ్డి కళాపీఠం ద్వారా అనేక మంది దిగ్గజ కళాకారులను సత్కరిస్తూ సాంస్కృతిక వికాసానికి కృషి చేస్తున్న బహుముఖ ప్రజ్ఞుడు ఆయన.
0: ఇక తెలుగు నాటకరంగ చరిత్రలో కాలాతీతమైన క్లాసిక్ నాటకం శ్రీకృష్ణ తులాభారం రచించి నాటక ప్రియుల హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న ప్రసిద్ధ నాటకకర్త ముత్తరాజు సుబ్బారావు గారు 1922 సెప్టెంబర్ 17 ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన ఉత్తర రామచరిత్ర, చంద్రగుప్తలతో పాటు చెన్నపురిలోని సుగుణ విలాస సభ పోటీల కోసం రాజ్యశ్రీ నాటకాన్ని రచించి పండితుల ప్రశంసలు పొందారు. పద్య నాటక సాహిత్యానికి మహోన్నతమైన శోభను తెచ్చి నాటక కళా వికాసానికి అమూల్యమైన సేవలు అందించి కాలం చేసిన దిగ్గజ రచయిత ఆయన.
1: ఇకలని భారతీయ దౌత్య రంగంలో దేశ తరపున అంతర్జాతీయ వేదికలపై విశేష సేవలందించిన ప్రముఖ దౌత్యవేత్త, రచయిత రాజేశ్వర్ దయాళ్ గారు 1999 సెప్టెంబర్ 17 నిర్యాణం చెందారు. ఆయన ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో భారత రాయబారిగా సేవలు అందించడమే కాకుండా ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల విభాగంలో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. భారత దౌత్య విధానానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిపెట్టి తన రచనల ద్వారా దౌత్య అనుభవాలను అందించిన అమర దౌత్యవేత్త ఆయన.
0: లిజనర్స్, మరి సెప్టెంబర్ 17 తేదీకి సంబంధించిన ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈ రోజు టాపిక్ లోకి వెళ్లబోయే ముందు మన శ్రోతలందరి కోసం ఒక మంచి పాట వినిపిస్తామమ్మా.
1: తప్పకుండా. లిజనర్స్, మరి ఇంకెంత కాలుస్తే మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈ రోజున ఏ టాపిక్ తీసుకొచ్చో, మరి మన శ్రోతలకి ఎలాంటి విషయం పంచుకుందాం అని అనుకుంటున్నావు, ఒకసారి చెప్తావమ్మా?
1: తప్పకుండానయ్యా. మరి రోజు ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్తున్న ఒక స్నేహితురాలిని పలకరించి వస్తుంటే నా మనసులో ఎన్నో ఆలోచనలు మెదిలాయి. మనమందరం ఆరోగ్యం బాగాలేనప్పుడు దేవుడి తర్వాత డాక్టర్ని అంతటి నమ్మకంతో ఆశ్రయిస్తాం. కానీ ఆ వైద్యం తీసుకునే క్రమంలో మన ఆసుపత్రిలో అడుగుపెట్టిన దగ్గర నుంచి బయటకు వచ్చే వరకు రోగికి ఎలాంటి భద్రత లభిస్తోంది? మనం తీసుకునే మందులు మనకు ప్రాణదానం చేస్తున్నాయా లేక పొరపాటున ప్రాణ సంకటంగా మారుతున్నాయా? మరి ప్రశ్నలన్నీ కూడా నా మదిలో సుడులు తిరుగుతున్నాయనుకో. అందుకే ఈరోజు అనగా సెప్టెంబర్ 17 ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్న ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం గురించి మన ఈరోజు ముచ్చట్లు వేదికగా శ్రోతలతో సుదీర్ఘంగా ఆలోచనాత్మకంగా ముచ్చటించుకుంటే ఎంతో కనువిప్పుగా ఉంటుంది అనిపిస్తోంది.
0: ఖచ్చితంగానమ్మా, అవసరమైన అత్యంత సున్నితమైన విషయాన్ని అయితే తీసుకొచ్చాం. నిజానికి ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం, అదే వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే అనేది క్యాలెండర్లో కేవలం ఒక తేదీ మాత్రమే కాదు, అది కోట్లాది మంది ప్రాణాలకి సంబంధించిన ఒక మహా చైతన్య వేదిక. 2019 ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని అధికారికంగా ప్రారంభించింది. అసలు వైద్యం దేనికోసం చేస్తారు? జబ్బుని నయం చేయడానికా? కానీ విచారకరమైన విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఎంతోమంది రోగులు తమకున్న జబ్బు వల్ల కాకుండా వైద్య చికిత్సలో జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, లేదంటే కొత్త రోగాల బారిన పడుతూ ఉన్నారు. ఈ అదృశ్యమైన ప్రమాదాన్ని నివారించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం అన్నమాట.
1: అవునన్నయ్య, మరి వింటుంటేనే మనసులో ఏదో తెలియని ఆందోళన కలుగుతోంది. అంటే మనం ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్లే ఆసుపత్రిలోనే మనకు ప్రాణాపాయం పొంచి ఉందంటావా? అసలు ఈ వైద్య పొరపాట్లు లేదా భద్రతా లోపాలు ఎలా జరుగుతాయి? మరి సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే దీని వెనుక ఉన్న వాస్తవాలు ఏంటో కొంచెం మన లిజనర్స్ కి చెప్తావా?
0: ఖచ్చితంగానమ్మా, ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం కూడా. ఒక సామాన్యుడు ఆసుపత్రిలో అడుగు పెట్టినప్పుడు అతడికి వైద్య పరిభాష అనేది తెలియదు, డాక్టర్ రాసే మందుల పేర్లు తెలియవు, కేవలం గుడ్డి నమ్మకంతో ఆ డాక్టర్ చెప్పినవన్నీ పాటిస్తాడు. ఇక్కడే ఎన్నో రకాల పొరపాట్లకి ఆస్కారం ఉంటుంది. మొదటిది మందుల వాడకంలో పొరపాట్లు. డాక్టర్ ఒక మందు రాస్తే మందుల షాప్ వాడు ఆ పేరుతోనే ఉన్న వేరొక మందు ఇవ్వడం, లేదంటే నర్సులు ఒక రోగికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ పొరపాటున పక్క బెడ్ మీద ఉన్న మరొక రోగికి ఇవ్వడం. వినడానికి ఇవి చిన్న పొరపాట్లుగా అనిపించవచ్చు, కానీ ఆ ఒక్క చిన్న తప్పు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటుంది, ఒక కుటుంబాన్ని రోడ్డును పడేస్తుందని

0: మరి ఎంతటి భయంకరమైన వాస్తవం. ఒక చిన్న అక్షరం తేడాతో మందు మారిపోతే అది శరీరంలో విషంగా మారే ప్రమాదం ఉంది కదా. అలానే మరో పెద్ద సమస్య ఆసుపత్రిలోని పరిశుభ్రత. మరి చాలా మందికి ఏదో చిన్న జ్వరం వస్తే ఆసుపత్రికి వెళ్తారు, కానీ అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వేరే ఏదో భయంకరమైన ఇన్ఫెక్షన్ అంటించుకుని వస్తారు. మరి దీన్ని హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్ అంటారు కదా. అంటే వాడిన సిరంజీలే వాడటం వల్ల లేదా ఆపరేషన్ థియేటర్లో పరికరాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల వచ్చే ఇవి రోగి భద్రతకు అతిపెద్ద ముప్పు కదా.
1: అందుకేనమ్మా రోగి భద్రత అనగానే కేవలం పెద్ద పెద్ద ఆపరేషన్లలో జరిగే పొరపాట్లు మాత్రమే కాదు, కత్తి స్థాయి నుంచి ICU వార్డు వరకు ప్రతి అడుగులోనూ అత్యంత అప్రమత్తత అవసరం. ఉదాహరణకి ఒక రోగికి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కుడికాలికి బదులు ఎడమకాలికి ఆపరేషన్ చేసిన సంఘటనలు, లేదంటే కడుపులో కత్తెరలు దూదిపాడ్లు మర్చిపోయి కుట్లు వేసిన వార్తలు మన పత్రికల్లో చూస్తూనే ఉంటాం. ఇవన్నీ కేవలం సిబ్బంది నిర్లక్ష్యం, కమ్యూనికేషన్ లోపం వల్ల జరిగే ఘోరాలు. అందుకే డాక్టర్లు నర్సులు తమ విధుల్లో ఎంత బిజీగా ఉన్నా సరే 1-10 సార్లు నిర్ధారణ చేసుకున్న తర్వాతే వైద్య ప్రక్రియను ప్రారంభించాలనే నియమాన్ని గుర్తు చేయడమే ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం.
0: అయితే ఇక్కడ మనం కేవలం డాక్టర్లని లేదా ఆసుపత్రి యాజమాన్యాల్ని మాత్రమే తప్పు పట్టలేం. రోగుల భద్రతలో రోగుల పాత్ర, వారి బంధువుల బాధ్యత కూడా ఎంతో ఉంది అని నాకు అనిపిస్తుంది. మరి ఎందుకంటే చాలా మంది పేషెంట్లు డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే దేవుడి ముందు నిలబడినట్లుగా భక్తిగా చేతులు కట్టుకుని మౌనంగా ఉండిపోతారు. తమకున్న అలవాట్లు, అంతకు ముందు వాడిన మందులు లేదా ఏదైనా మందు పడకపోతే ఆ వివరాలు డాక్టర్కు దాచకుండా చెప్పాలి కదా.
1: అవునమ్మా, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే చెబుతుంది, రోగుల భద్రత కోసం రోగులనే భాగస్వాములని చేయండి అనేది వారి ప్రధాన నినాదాల్లో ఒకటి. మన శరీరానికి ఏం జరుగుతోందో డాక్టర్కి స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత మనదే. డాక్టర్లు దేవుళ్ళు కాదు, వాళ్ళు కూడా మనలాగే అలసిపోయే మనుషులు. వాళ్ల మీద కూడా వందలాది రోగులను చూడాలనే విపరీతమైన పని ఒత్తిడి కూడా ఉంటుంది. అలాంటప్పుడు మనం చెప్పే చిన్న చిన్న సమాచారం వారి నిర్ధారణకి ఎంతో సహాయపడుతుంది. ఉదాహరణకి ఒక పేషెంట్కి పెన్సిలిన్ లాంటి యాంటీబయాటిక్ పడదు, అలర్జీ అనుకుందాం. ఆ విషయం డాక్టర్కి ముందే చెప్తే ఆ మందు వాడకుండా వేరే ప్రత్యామ్నాయం చూస్తారు, చెప్పకపోతే అది ప్రాణాంతకంగా మారుతుంది అంతే కదా మరి.
0: అలానే డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకున్న తర్వాత అందులో మందులు ఎలా వాడాలి, ఏ సమయానికి వేసుకోవాలి, ఆహారానికి ముందా లేదా ఆకలితో ఉన్నప్పుడా, ఇలాంటి వివరాలన్నీ ఏమాత్రం మొహమాటం లేకుండా డాక్టర్ను అడిగి తెలుసుకోవాలి. మరి ప్రశ్నించే హక్కు, తెలుసుకునే హక్కు ప్రతి రోగికి ఉంది. కానీ మనలో చాలా మంది డాక్టర్ని అడిగితే కోపడతారేమో లేదా వాళ్ళకి మన మీద కోపం వస్తుందేమో అన్న అకారణ భయంతో మౌనంగా ఉండిపోతారు. మరి ఆ మౌనమే ఒక్కోసారి మన ప్రాణాలకు ఉరితాడుగా మారుతుంది.
1: అవునమ్మా, ఈ మౌనం వల్లే సగం రోగాలు ముదిరిపోతూ ఉన్నాయి. ఇంకొంతమంది అతి తెలివితో చేసే మరో భయంకరమైన పొరపాటు సొంత వైద్యం, అంటే సెల్ఫ్ మెడికేషన్ అన్నమాట. డాక్టర్ సలహా లేకుండా మెడికల్ షాప్కి వెళ్ళి తలనొప్పికి జ్వరానికి ఇష్టం వచ్చినట్లు యాంటీబయాటిక్స్ వేసేసుకుంటూ ఉంటారు. ఇది రోగి తన భద్రతను తానే గాలికి వదిలేసుకోవడం లాంటిది. ఇలా విచ్చలవిడిగా మందులు వాడటం వల్ల శరీరంలో ఆ మందులకి రోగ నిరోధక శక్తి పెరిగిపోయి నిజంగా పెద్ద జబ్బు వచ్చినప్పుడు ఆ మందులు ఏమాత్రం పనిచేయని దుస్థితికి చేరుకుంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి.
0: మరి రోజుల్లో ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో చూసి వైద్యం చేసుకునే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. గూగుల్లో రోగ లక్షణాలు కొట్టి అక్కడొచ్చిన మందులు వేసుకుని ప్రాణాల మీదకి తెచ్చేసుకుంటున్నారు. మరి ఇంటర్నెట్ అనేది కేవలం సమాచారం ఇస్తుంది తప్ప మనిషి నాడి పట్టుకుని వారి శరీర తత్వాన్ని బట్టి వైద్యం చేసే డాక్టర్కి అది ఎన్నటికీ ప్రత్యామ్నాయం కాలేదు. మన ఆరోగ్యాన్ని, మన భద్రతను ఒక సెల్ ఫోన్ స్క్రీన్కి అప్పగించడం ఎంతటి అవివేకమో ప్రజలే గ్రహించాలి.
1: అవునమ్మా, అందుకే రోగి భద్రత అనేది ఒక ఉమ్మడి బాధ్యత. ఇది కేవలం ఆసుపత్రి 4 గోడల మధ్య ప్రారంభమై అక్కడే ముగిసిపోయే ప్రక్రియ కాదు. ఫార్మా కంపెనీలు నాణ్యమైన మందులు తయారు చేయాలి, మెడికల్ షాపుల వాళ్ళు సరైన మందుల్ని ఇవ్వాలి, నర్సులు అత్యంత అప్రమత్తతో రోగులని పర్యవేక్షించాలి, డాక్టర్లు రోగితో కాస్త సమయం గడిపి వాళ్ల భయాల్ని పోగొట్టి సరైన వైద్యం అందించాలి. వీటన్నింటికి మించి రోగి తన శరీరం పట్ల, తాను తీసుకునే మందుల పట్ల పూర్తి అవగాహనతో ఉండాలి. ఈ గొలుసుకట్లో ఏ ఒక్క లింకు తెగిపోయినా అది రోగి ప్రాణానికే ముప్పు.
0: అవునన్నయ్య, మనం ఏ పని చేసినా భద్రత గురించి ఆలోచిస్తాం. కార్లో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకుంటాం, బైక్ మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకుంటాం. మరి మన ప్రాణాలను నిలబెట్టే వైద్యం విషయంలో ఎంతటి భద్రతను పాటించాలి. రోగి భద్రత అనేది

0: ఒక హక్కు. అది దయతో ఇచ్చే విరాళం కాదు. ఆసుపత్రులు కేవలం వ్యాపార కేంద్రాలుగా కాకుండా ప్రాణాలను నిలబెట్టి పవిత్రమైన దేవాలయాలుగా తమ బాధ్యతను నిర్వర్తించినప్పుడే ఈ ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం జరుపుకోవడానికి ఒక సార్థకత అనేది దక్కుతుంది. మన మాటల్లో దాపరికాలొద్దు, వైద్యంలో పొరపాట్లొద్దు, ఆరోగ్యం పట్ల సరైన అవగాహనను పెంచుకుందాం. మందుల వాడకంలో అప్రమత్తంగా ఉందాం. భద్రత లేని వైద్యం ప్రాణాలకు ప్రమాదం అని గుర్తిద్దాం. వైద్యం మనకు నూరేళ్ల ఆయుష్నివ్వాలి, కానీ నిర్లక్ష్యంతో ప్రాణాలు తీసే యంత్రంలా మారకూడదు. రోగుల రక్షణే వైద్య వృత్తికి అసలైన గౌరవం.
1: నువ్వు చెప్పింది అక్షరాల నిజమమ్మా. మనం ఇప్పటి వరకు ఆసుపత్రులు, డాక్టర్లు, మందులు, రోగుల భద్రత గురించి చాలా లోతుగా మాట్లాడుకున్నాం కదా. కానీ నా మనసులో ఒక ప్రశ్న అయితే మాత్రం ఉంది. అసలు ఆసుపత్రి దాకా వెళ్లకుండా, రోగం బారిన పడకుండా ఉండడమే మనిషికి అసలైన భద్రత. ఈ రోజుల్లో మన రోగం వచ్చాక కోట్లు గుమ్మరించే ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాం, మందు బిళ్లలు మింగుతూ ఉన్నాం. కానీ మన పూర్వీకులు, మన తాత ముత్తాతల కాలంలో అసలు ఆసుపత్రులే సరిగ్గా లేని రోజుల్లో వాళ్ళు నూరేళ్లు పచ్చగా రూపాయి ఖర్చు లేకుండా ఎంత ఆరోగ్యంగా జీవించారు. నాటి కాలంలో ఆరోగ్య విషయంలో తీసుకునే జాగ్రత్తలు ఎలాంటివి, ఈ రోజుల్లో మన జీవన శైలి ఎలా భ్రష్టు పట్టిపోయింది అనే విషయాల్ని లోతుగా కనుక మాట్లాడుకుంటే అసలు నిజాలు మనందరికీ బోధపడతాయి.
0: అవునన్నయ్య, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నివారణ ప్రాథమిక చికిత్స అన్నారు పెద్దలు. అంటే రోగం వచ్చాక మందులు వాడటం కంటే రోగం రాకుండా చూసుకోవడమే అసలైన తెలివితో కూడిన ఆరోగ్య భద్రత. ఆనాటి కాలంలో మన పెద్దవాళ్లు ఆసుపత్రుల మెట్లు తొక్కకుండానే 90-100 సంవత్సరాలు ఎలాంటి బీపీ, షుగర్, గుండె జబ్బులు లేకుండా హాయిగా జీవించారు. మరి దానికి కారణం వాళ్ళ దినచర్య, ఆహారపు అలవాట్లు, శరీరానికి ఇచ్చే శ్రమ మరియు ప్రకృతితో మమేకమై జీవించడమే. ఈ రోజుల్లో మనం అభివృద్ధి పేరుతో ఈ ప్రకృతి సిద్ధమైన జీవన విధానాన్ని పూర్తిగా మర్చిపోయాం. పాత రోజుల జాగ్రత్తలను, ఈనాటి పొరపాట్లను వేరేచి వేసి చూస్తే మనకి అసలైన పాఠం అనేది అర్థమవుతుంది.
1: అవునమ్మా, ముందుగా మన పెద్దవాళ్ల దినచర్య గనక చూస్తే పూర్వకాలంలో కోడి కోయగానే, అంటే వేకువ జామునే 4 లేదంటే 5 గంటలకే నిద్రలేచేవాళ్ళు. దాన్నే మన శాస్త్రాల్లో బ్రహ్మముహూర్తం అని అన్నారు. ఆ సమయంలో దొరికే స్వచ్ఛమైన గాలి, ప్రాణవాయువు శరీరంలోని ప్రతి కణానికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చేవి. ఉదయాన్నే లేచి ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులు వేయడం, చెరువు లేదంటే బావి దగ్గరికి నడిచి వెళ్లడం ద్వారా శరీరానికి ఉదయమే మంచి వ్యాయామం దొరికేది.
0: మరి ఈ రోజుల్లో పరిస్థితి ఏంటి? రాత్రి 1 గంట 2 గంటల వరకు మొబైల్ ఫోన్లు చూస్తూ, టీవీలు చూస్తూ సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నాం. ఆ తర్వాత ఉదయం 8-9 గంటల వరకు నిద్రపోతున్నాం. లేవగానే సూర్యరశ్మి పడాల్సిన శరీరానికి చీకటి గదుల వాతావరణమే దక్కుతోంది. రాత్రి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్లే నేటి తరంలో చాలా మందికి మానసిక ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, జీర్ణక్రియ లోపాలు, చిన్న వయసులోనే గుండెపోటు వంటి భయంకరమైన సమస్యలు వస్తున్నాయి. రాత్రి నిద్రను మించిన దివ్యౌషధం లోకంలో మరొకటి లేదని మన పూర్వీకులు నమ్మారు, కానీ మనం దాన్ని గాలి కుదిరేశాం.
1: అక్షరాల నిజమమ్మా. ఇక ఆహారం విషయానికి వస్తే ఆ రోజుల్లో కూడే గుజ్జు అన్నారు. అంటే మనం తినే ఆహారమే మనకి మందులా పనిచేసేది. రాగులు, జొన్నలు, సజ్జలు, సామలు, కొర్రలు ఇలాంటి చిరుధాన్యాల్ని నిత్యం తినేవాళ్ళు. ఇంట్లో కాచే స్వచ్ఛమైన పాడిపాలు, పెరుగు, నెయ్యి వాడేవాళ్ళు. కూరగాయలు కూడా పొలాల్లో రసాయనాలు లేకుండా పండించినవి. ఆయా ఋతువుల్లో దొరికే ప్రకృతి సిద్ధమైన పళ్ళు, అంటే సపోటా, జామ, రేగు, మామిడి ఇవి మాత్రమే తినేవారు. ఆహారాన్ని మట్టి కుండల్లో, కట్టెల పొయ్యి మీద వండేటప్పుడు అందులోని పోషకాలు బయటకు పోకుండా భద్రంగా ఉండేవి.
0: అవునన్నయ్య, వింటుంటేనే నోరూరుతోంది. మరి ఈ రోజుల్లో మనం ఏం తింటున్నాం? అంతా మైదా పిండి, రిఫైండ్ ఆయిల్స్, ప్యాక్ చేసిన ప్రాసెస్డ్ ఫుడ్స్, రసాయనాలు చల్లిన కూరగాయలు, పిజ్జాలు, బర్గర్లు, పరోటాలు, చికెన్ ఫ్రైలు. మరి బజార్లో దొరికే రంగురంగుల ఫాస్ట్ ఫుడ్స్ కు అలవాటు పడిపోయి మన కడుపును ఒక చెత్త కుండీలా మార్చేశాం. ఆనాటి సద్దెకుడులు కోటాను కోట్ల మంచి బ్యాక్టీరియా ఉండి కడుపును చల్లగా ఉంచేది. మరి ఈనాటి ఫాస్ట్ ఫుడ్ మన జీర్ణ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి చిన్న వయసులోని అల్సర్లు, ఊబకాయం, మధుమేహాన్ని తెచ్చిపెడుతోంది.
1: లిజనర్స్, మరి ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని మనం ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. సో మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాటను ప్రసారం చేస్తున్నాం, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లినిక్

0: డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
1: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని, డిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్, జీబీ పంత్ హాస్పిటల్, ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్వెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సిపి, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
1: అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. కరెక్ట్ అమ్మా, ఇందాక నువ్వు చెప్పినట్టు ఆనాటి కాలంలో మనుషులకి ప్రత్యేకంగా జిమ్లు, ట్రెడ్మిల్స్ అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు రోజువారీ పనులే అతిపెద్ద వ్యాయామం. నీళ్ల కోసం చెరువు దగ్గరికి నడిచి వెళ్ళడం, విసరడానికి విసురు రాయి, రుబ్బడానికి రుబ్బురోలు, దంచడానికి రోకలి వాడేవాళ్ళు. పొలాల్లో పనిచేసే రైతులు, ఇంట్లో పనిచేసే గృహిణులు నిరంతరం శారీరకంగా శ్రమిస్తూనే ఉండేవారు. దాంతో ఒంట్లో పేరుకుపోయే కొవ్వు చెమట రూపంలో బయటికి పోయేది, రక్త ప్రసరణ అద్భుతంగా జరిగేది.
1: కానీ రోజుల్లో మరి చిన్న పనికి కూడా శరీరానికి శ్రమ ఇవ్వడం లేదు. 2 వీధులు దాటి వెళ్లాలన్నా బైక్ లేదా కారు కావాలి, బిల్డింగ్ ఎక్కడానికి లిఫ్ట్ కావాలి, ఇంట్లో బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్, పిండి రుబ్బడానికి గ్రైండర్, పాత్రలు తోమడానికి డిష్ వాషర్. ఇంకా శరీరానికి శ్రమ ఎక్కడుంది? మరి రోజంతా ఆఫీసుల్లో కుర్చీలకే పరిమితమైపోయి కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల శరీరంలో కదలికలు తగ్గిపోయి రక్త నాణాల్లో కొవ్వు పేరుకుపోతోంది. అందుకే 30 ఏళ్లకే నడు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పక్షవాతాలు వచ్చేస్తున్నాయి.
0: అవునమ్మా, ఆ రోజుల్లో ఇళ్లే ఒక ఆయుర్వేద ఆసుపత్రిలా, వంటిల్లే ఒక మందుల షాపులా ఉండేవి. చిన్నపాటి జ్వరం, జలుబు, దగ్గు లేదా కడుపు నొప్పి వస్తే తులసి ఆకులు, పసుపు, అల్లం, మిరియాలు, వాము, జీలకర్ర కషాయాలు చేసి ఇచ్చేవారు. ఆ కషాయాలు తాగ్గానే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి జబ్బు నయమయ్యేది. అంతే తప్ప ప్రతి చిన్నదానికి హాస్పిటల్స్ కి పరిగెత్తేవాళ్లు కాదు.
1: మరి రోజుల్లో ఏం చేస్తున్నాం? చిన్న తలనొప్పి వస్తే చాలు, వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ మింగేస్తున్నాం. చిన్న జ్వరం వస్తే అడ్డగోలుగా యాంటీబయోటిక్ వేసేస్తున్నాం. శరీరానికి స్వయంగా రోగాన్ని నయం చేసుకునే శక్తిని ఇవ్వకుండా ప్రతిదానికి రసాయన మాత్రలపై ఆధారపడుతున్నాం. దీనివల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిని అసలైన భద్రతకి గండిపడుతోంది.
0: అవునమ్మా, అన్నిటికంటే ముఖ్యమైనది మానసిక ఆరోగ్యం. ఆ రోజుల్లో మనుషుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు ఉండేవి. సాయంత్రం కాగానే అరుగుల మీద కూర్చుని ముచ్చట్లు చెప్పుకునేవారు, ఒకరి కష్టాలు మరొకరు పంచుకునేవారు. ఆనందం వచ్చినా బాధొచ్చినా పంచుకోవడానికి 4 మనుషులు ఉండేవాళ్ళు. దాంతో మనసు తేలిక పడేది, మానసిక ప్రశాంతత కూడా దొరికేది.
1: కానీ రోజుల్లో మరి కాంక్రీట్ భవనాల మధ్య వర్చువల్ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. పక్కింటి మనిషి ఎవరో కూడా తెలియనంత ఒంటరితనం. అనుక్షణం, ఉద్యోగం, సంపాదన, అప్పులు, టార్గెట్లు, ఇతరులతో పోలికలు, ఇవన్నీ మనిషి మెదడుని నిరంతరం ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఈ ఒత్తిడి సకల రోగాలకు మూల కారణంగా మారుతోంది. రోగుల భద్రత అంటే కేవలం ఆసుపత్రుల్లో జాగ్రత్తలు తీసుకోవడమే కాదు, ఆసుపత్రి దాకా వెళ్లకుండా మన ఆనాటి జీవన శైలిలోని మంచి విషయాలను తిరిగి పునరుద్ధరించుకోవడమే నిజమైన భద్రత.
0: అవునమ్మా, మరి మనం ఇప్పటి వరకు మాట్లాడిన మాటలు ఒకెత్తైతే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మాటలు మరొకెత్తు. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఈ లోకంలో కోట్లు గుమ్మరించి అన్ని భోగాలు అనుభవించవచ్చు, కానీ అనుభవించడానికి అనువైన ఆరోగ్యం లేకపోతే ఆ ఆస్తిపాస్తులన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. మన చేతుల్లో ఉన్న అమూల్యమైన ఈ ప్రాణాన్ని, ఈ శరీరాన్ని కాపాడుకోవడం కంటే పెద్ద సంపద ఈ సృష్టిలో మరొకటే ఉంటుంది చెప్పు.
1: అవునన్నయ్య, అక్షరాల నిజం. నిజానికి మనం జీవితాంతం దేనికోసమో పరుగులు తీస్తాం. పిల్లల చదువులు, ఆస్తులు, అంతస్తులు, సమాజంలో హోదా, కానీ వీటన్నింటి కోసం రాత్రింబవళ్లు శ్రమించి చివరికి మన ఆరోగ్యాన్ని పణంగా పెడతాం. మరో తర్వాత సంపాదించిన ఆస్తులంతా తిరిగి ఆసుపత్రులు పాలేసి ఆరోగ్యాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మరి ఎంత

0: విపరీతమైన వైపరీత్యమిది. దేవుడు మనకిచ్చిన ఉచితమైన మహాప్రసాదం ఈ శరీరం. దాని రోగాల పుట్టగా మార్చుకుని చివరి క్షణాల్లో బాధపడటం కంటే ప్రతి క్షణం దాని పట్ల గౌరవంతో జాగ్రత్తగా జీవించడమే కదా ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడికి అసలైన అర్థం.
1: అవునమ్మా, శరీరమాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు. అంటే ఏ ధర్మం చేయాలన్నా, ఏ కార్యం సాధించాలన్నా, చివరికి ఆనందంగా బతకాలన్నా ఈ శరీరమే మూలం అని అర్థం. మన శరీరమే ఒక గొప్ప అద్భుతమైన దేవాలయం. అందులోని గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం ఇవన్నీ మన కోసం విశ్రాంతి లేకుండా 24 గంటలు పనిచేస్తూనే ఉన్నాయి. మరి అలాంటి అద్భుత యంత్రానికి మనం ఇచ్చే ఆయిల్ ఏంటి? జంక్ ఫుడ్, కాలుష్యం, మానసిక ఒత్తిడి, మద్యపానం, ధూమపానం లాంటి వ్యసనాల్ని మనం బహుమతిగా ఇస్తూ ఉన్నాం.
0: అవునన్నయ్య, మనం ఉండే ఇల్లు మురికిగా ఉంటే వెంటనే ఊడ్చి శుభ్రం చేసుకుంటాం. మరి నిరంతరం మనల్ని మోస్తున్న ఈ దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే స్పృహ మనకెందుకు ఉండటం లేదు? పాత రోజుల్లో లంకణం పరమౌషధం అనేవారు. అంటే శరీరానికి కాస్తంత విశ్రాంతినివ్వడం, లంకణాలు చేయడం ద్వారా శరీరం తనను తాను శోధించుకుని స్వస్థత చేకూర్చుకునేది. మరి రోజుల్లో ఆకలి ఉన్నా లేకపోయినా కాలక్షేపం కోసం నోట్లోకి ఏదో ఒకటి నెట్టేస్తూ జీర్ణ వ్యవస్థకు క్షణం విశ్రాంతి లేకుండా చేసేస్తున్నాం.
1: కరెక్ట్గా చెప్పావమ్మా. సూర్యుడి గమనాన్ని బట్టి మన జీవన గమనం ఉండాలి. ఉదయాన్నే ఉదయించే భాస్కరుడి వెలుగులో కాసేపు నిలబడితే లభించే విటమిన్ డిని మనం ఉచితంగా వస్తే వదులుకుని ఆ తర్వాత వేల రూపాయల విటమిన్ మాత్రలు మింగుతూ ఉన్నాం. నడకను మించిన వ్యాయామమే లేదు, మంచినీటిని మించిన దివ్య ఔషధం లేదు. రోజుకి తగినంత నీరు తాగడం, పీచు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవడం, శరీరానికి సరిపడా చెమట పట్టేలా చిన్నపాటి శ్రమ చేయడం, ఇవన్నీ రూపాయి ఖర్చులేని ఆరోగ్య రహస్యాలు కదా.
0: అవునన్నయ్య, అలానే మనం తినే ఆహారంలో 6 రుచులు అనగా షడ్రుచులు ఉండేలా చూసుకోవాలి. తీపి, పులుపు, కారం మాత్రమే కాకుండా చేదు, వగరు, ఉప్పు ప్రాధాన్యతను కూడా గ్రహించాలి. చేదుగా ఉండే కాకరకాయ, వేప పువ్వు, వగరుగా ఉండే ఉసిరి ఇవన్నీ కూడా రక్తశుద్ధికి, రోగ నిరోధక శక్తికి మహాప్రసాదాలు. ప్రకృతి మనకు అందించిన ఈ అమృత ఫలాలని, ఆకుకూరల్ని పక్కన పెట్టి ఫాస్ట్ ఫుడ్ నరకంలోకి అడుగుపెట్టడం మన చేతులతో మనమే చేసుకుంటున్న ఆత్మహత్య వంటిది.
1: అవునమ్మా, ఆరోగ్యానికి ఆహారంతో పాటు ఆలోచన కూడా ఎంతో ముఖ్యం. చింత కలిగేనని చిన్నెలు చెడును అన్నారు. అంటే మనసులో అసూయ, ద్వేషం, కోపం, ఆందోళన వంటి నకారాత్మక భావాలు ఉంటే అవి శరీరంలో విషపూరితమై హార్మోన్లని విడుదల చేస్తాయట. దానివల్ల బీపీ, షుగర్, అల్సర్లు వస్తాయి. అందుకే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం, యోగా, సంగీతం, మంచి పుస్తకాలు చదవడం లేదంటే నలుగురితో నవ్వుతూ మాట్లాడడం అలవాటు చేసుకోవాలి.
0: ఒక చిన్న చిరునవ్వు మన ఒంట్లోని వందలాది నరాలకు ఉపశమనాన్ని ఇస్తుంది. నవ్వుతూ, నవ్విస్తూ, తోటివారికి సహాయం చేస్తూ ప్రశాంతమైన మనసుతో బతకడమే అసలైన మానసిక ఆరోగ్యం. శరీరానికి ఆహారం ఎంత అవసరమో మనసుకి ఆనందం అంతే అవసరం. ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం సందర్భంగా మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం ఏంటంటే రోగం రాకుండా కాపాడుకోవడమే అసలైన భద్రత.
1: అవునమ్మా, మనం తినే ఆహారం, తాగే నీరు, పీల్చే గాలి శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. సొంత వైద్యానికి స్వస్తి పలకాలి. ముందస్తు జాగ్రత్తలతో ఆసుపత్రుల మెట్లు తొక్కకుండా చూసుకోవాలి. రూపాయి ఖర్చులేని మన ఆనాటి ప్రకృతి సిద్ధమైన జీవన విధానాన్ని పునరుద్ధరించుకోవాలి. అనుక్షణం అవగాహనతో జీవించాలి. మన దేహాన్ని దేవాలయంగా భావించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటని నినాదంగా కాకుండా మన జీవిత విధానంగా మార్చుకోవాలి. ఇప్పటివరకు మనం రోగుల భద్రత గురించి, మన ఆనాటి ప్రకృతి సిద్ధమైన జీవన విధానం గురించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఎంతో అద్భుతంగా మాట్లాడుకున్నాం కదా.
0: అవునన్నయ్య, ఈరోజు మనం చర్చించుకున్న విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరి కళ్ళు తెరిపించే నిజాలు. మరొకసారి ఆలోచిస్తే మనకి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే వైద్యంలో అప్రమత్తత. ఆసుపత్రికి వెళ్ళినప్పుడు రోగిగా మన హక్కులను, మందుల వాడకుల్లోని భద్రతా నియమాలను తెలుసుకోవడం అత్యంత అవసరం. నిర్లక్ష్యం అనేది ప్రాణాల మీదకు తెస్తుందని గ్రహించాలి. ఆహారమే ఔషధం. రసాయనాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ పక్కన పెట్టి మన ఆనాటి చిరుధాన్యాలు, ఆకుకూరలు, ప్రకృతి సిద్ధమైన సాత్విక ఆహారాన్ని మన నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. ఇక శారీరక శ్రమ, నిద్ర, యంత్రాలపై ఆధారపడటం తగ్గించి శరీరానికి తగిన వ్యాయామం ఇవ్వాలి. వేకువజామున లేవడం, రాత్రి సరిపడా నిద్రపోవడం ద్వారా సగం రోగాలను నివారించవచ్చు. ఇక ప్రశాంత మనస్సు. మరి ఒత్తిళ్ళకి స్వస్థ చెప్పి తోటివారితో ఆత్మీయంగా ముచ్చటిస్తూ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడమే సంపూర్ణ ఆరోగ్యానికి అసలైన రహస్యం.
1: రోగానికి చికిత్స చేయడం కంటే రోగం రాకుండా నివారించడమే శ్రేష్టం. మన ఆరోగ్యం

0: చేతుల్లోనే ఉంది. ఆసుపత్రుల చుట్టూ లక్షలాది రూపాయలు ధారపోసే కంటే రోజు ఒక అరగంట మన శరీరం కోసం, మన ఆరోగ్యం కోసం కేటాయించడం ఎంతో మేలు. ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం సందర్భంగా మనం అందరం ఒక దృఢ సంకల్పం అయితే తీసుకుందాం.
1: ప్రకృతికి దగ్గరగా జీవిద్దాం, మన ఆనాటి జీవన సూత్రాలని పాటిద్దాం, ఆసుపత్రి దాకా వెళ్లే అవసరమే రాకుండా మన దేహాన్ని ఆరోగ్యకరంగా మలుచుకుందాం. లిజనర్స్, మరింత వరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం సందర్భంగా చక్కటి విషయాలు తెలుసుకున్నా కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రశాంత్.

0: రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ KSV రమేష్, MDS, చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత, MDS, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

లేచిండు నచ్చింది కాళ్ళుండు దొరిక నోహమ్మ బాగా చాలు జరుపుకో భలే రమ్మా.

0: నవ్వింది మళ్ళీ చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్.
1: సహా

ಕೌಗಿಲಿಂತ.

0: hidupku oleh romansu yureka sakamika nimutut direndaka yureka sakamika nimutut direndaka yureka sakamika nimutut
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-2377-96-23-7295.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
4: డాక్టర్ పీడిఎం స్వరూప్, MD జనరల్ మెడిసిన్
3: డాక్టర్ లక్ష్మీ చందన, యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్, MD పీడియాట్రిక్స్
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్, MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
5: డాక్టర్ పి ప్రవీణ్, MS ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్, MBBS DNB, MS న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి, MBBS MS, MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
6: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494-565858.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్ మరీనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి, సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం.
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని, ఎండిడిఎం, ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, జీబీ పంత్ హాస్పిటల్, ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009. ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈ నటమని కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, తలను కోల్పోయిన తర్వాతే గణేశుడు ప్రపంచానికి తొలి పూజ్యుడిగా నిలిచాడు. కాబట్టి నువ్వు కోల్పోయిన దాన్ని చూసి ఆగిపోకు, అది నీ జీవితంలో కొత్త ప్రారంభానికి నాంది కావచ్చు కదండి. అంటే గణేశుడు మరి తలను కోల్పోయిన తర్వాతే గణేశుడు ప్రపంచానికి తొలి పూజ్యుడిగా నిలిచాడు. అలానే నువ్వు కోల్పోయిన దాన్ని చూసి ఆగిపోకు, అది నీ జీవితంలో కొత్త ప్రారంభానికి నాందనేది కావచ్చు. ఏమంటారు? ఓకే లిజినెస్, మరి ఒక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాడు మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయవాడ నుండి హిమవంత్ కుమార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి కార్యక్రమాలు అయితే చాలా చాలా బాగుంటున్నాయి, మరి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఒక చక్కని పాటనైతే మాకోసం ప్రసారం చేయండి.

లిస్నెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి వినాయక చవితి పండుగ వెళ్ళిపోయింది, వినాయక నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కదండి. కాబట్టి మనం మరి వినాయకుడి గుడికి వెళ్ళగాని మనం చేసే శ్లోకం ఏంటి, అందరికీ తెలిసిందే కదండి. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఒక శ్లోకాన్ని చదువుకుంటూ ఉంటారు కదా, అది శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. ఏముందండి ఇది చిన్న శ్లోకమే కదా అని చెప్పి అనుకోవచ్చు కదా. మరి ఈ శ్లోకం యొక్క అర్థం ఎంతుంది ఏంటనేది తెలుసుకుంటే అయ్యో బాబాయ్ అనిపిస్తూ ఉంటుంది. అంటే శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, మరి తెల్లటి వస్త్రాన్ని ధరించి చంద్రుని వంటి కాంతి కలిగి ధర్మార్థ కామమోక్షములని నాలుగు శత్రువులను భుజాలుగా ధరించి ప్రసన్న వదనం కలిగి అంతటా వ్యాపించి ఉన్న ధర్మస్వరూపుడైన పరమాత్మను అన్ని అడ్డంకులను తొలగించి శాంతి కలిగించమని చేసే దైవ ప్రార్థని ఈ ప్రార్థన. మరి ఇది వినాయకుడి ప్రార్థనగా మనందరికీ తెలుసు. విఘ్న శబ్దం ఉంది కనుక వినాయకుడి ప్రార్థన అని హిందూ మతానికి చెందింది అని అనుకుంటూ ఉంటాం. కానీ అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను ప్రార్థించే శ్లోకంగా అర్థం తెలిసిన వారు అంగీకరిస్తూ ఉంటారు. శుక్లాం భరధారిణిగా సరస్వతీదేవిని తలచి ప్రార్థించవచ్చు. గణేశుడు కూడా ఈ శ్లోకం ద్వారా పూజలు అందుకుంటాడు. నిజానికి ఇది ఒక మహామంత్రరాజం. ఇది 32 బీజాక్షరాలు కలిగిన మహామంత్రం. ఇది పూర్ణ గాయత్రి మంత్రంతో సమానం. మరి పూర్ణ గాయత్రి

కూడా 32 అక్షరాలే. ఈ బీజాక్షరాల్లో శబ్దశక్తి ఉంది. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని శృతి. ఆ అద్వితీయమైన పరబ్రహ్మ అనుగ్రహ ప్రాప్తికై చేసే ఏకైక ప్రార్థనా శ్లోకమే ఇది. ఏకో దేవ సర్వభూతేషు అని శత్రుర్థం తెలిస్తే ఈ శ్లోకం మహామంత్రం అని తెలుస్తుంది. సమస్త విఘ్న నివారిణి అయిన ఈ శ్లోకాన్ని జపిస్తే ఎటువంటి ఆటంకాలు కూడా ఉండవన్నమాట. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. అందరూ ప్రతిరోజు కూడా మనం చదివేసుకుంటూ ఉంటాం. మరి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయత్ సర్వ విఘ్నోపశాంతయ్యం అని మామూలుగా ఏదో పాఠం చదువుకున్నట్టు చదివేసుకుంటూ ఉంటాం కదా. అది కాకుండా కొంచెం ఆర్తితో మనం భగవంతుడి ముందు ప్రార్థించి ఒక ప్రార్థనా శ్లోకంలా చదివితే కనుక చాలా చాలా మంచిదన్నమాట. మరి శ్లోకానికి గల అర్థం కూడా తెలుసుకున్నాం కదండి. మరి 32 బీజాక్షరాలతో కూడుకున్న శ్లోకం అట. కాబట్టి ఎంత చక్కగా ఎంత నిష్ఠగా చదవ మరి తెలుస్తుంది కదా. ఓకేనండి, మరి ఒక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి పిన్నిగారు బాబాయ్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభోదయం విజయమ్మ అంటున్నారు. శుభోదయం అండి పిన్నిగారు, బాబాయ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి చాలా చక్కని విషయాలు అయితే చెప్తున్నావు, చాలా చాలా సంతోషం అంటున్నారు. అలానే మాకోసం మరి దేవుళ్ళ చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. తాకి చెడినవాడు ఇంద్రుడు, తాకకుండా చెడినవాడు రావణాసురుడు. చెప్పడం వల్ల చెడినవాడు విశ్వామిత్రుడు, చెప్పకపోవడం వల్ల చెడినవాడు హరిశ్చంద్రుడు. ఇవ్వడం వల్ల చెడినవాడు కర్ణుడు, ఇవ్వకపోవడం వల్ల చెడినవాడు దుర్యోధనుడు. తెలుసుకుందామండి. అంటే ముందుగా తాకి చెడినవాడు ఇంద్రుడు, మరి తాకకుండా చెడినవాడు రావణాసురుడు. ఎలా అంటే మరి ఇంద్రుడు అహల్యను మోహించి ఆమెను తాకి శపించబడతాడు. అంటే నియమాలు దాటి అతిగా వ్యవహరించడం వల్ల నష్టం అనేది జరుగుతుంది. మరి రావణాసురుడు సీతమ్మను తాకకుండా చెడిపోతాడు. అంటే విగ్రహంతో ఉన్నప్పటికీ చెడు కోరికల వల్ల పతనం తప్పదు అని తెలుపుతుంది. మరి చెప్పడం వల్ల చెడినవాడు విశ్వామిత్రుడు, చెప్పకపోవడం వల్ల చెడినవాడు హరిశ్చంద్రుడు. ఎలా అంటే చేసిన తపస్సు గురించి పదే పదే చెప్పుకుని ఇంద్రుడి చేత ప్రలోభాలకు గురై తపస్సు భంగం చేసుకుంటాడు. అంటే గొప్ప పనులు చేసినా ప్రచారం చేసుకోవడం వల్ల అహంకారానికి పతనానికి దారి

ఇస్తుంది. ఇక హరిశ్చంద్రుడి విషయానికి వస్తే, తనకి ఎదురైన కష్టాల గురించి ఎవరికీ చెప్పకుండా సత్యం కోసం అన్నీ భరించి చివరికి గొప్ప కష్టాలను అనుభవిస్తాడు. అంటే కొన్నిసార్లు సహాయం అడగకపోవడం వల్ల అనవసరమైన ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇక అలాని ఇవ్వడం వల్ల చెడినవాడు కర్ణుడు, మరి ఇవ్వకపోవడం వల్ల చెడినవాడు దుర్యోధనుడు. తెలుసుకుందాం. మరి కర్ణుడు తన కవచ కుండలాలను దానం చేసి యుద్ధంలో నిస్సహాయుడై మరణిస్తాడు. ఇక్కడ అతిగా దానం చేయడం వల్ల కూడా ప్రమాదం రావచ్చు అని అర్థం. ఇక తర్వాత దుర్యోధనుడు, మరి పాండవులకు సూదిమన మోపినంత భూమి కూడా ఇవ్వనని పంతం పట్టి మొత్తం రాజ్యం పోగొట్టుకుని కురుక్షేత్ర యుద్ధానికి కారణమవుతాడు. అంటే ఇవ్వాల్సిన చోట ఇవ్వకపోవడం వల్ల మొత్తం నాశనం అవుతుందని తెలుపుతుంది. కర్మకు ఫలితం అనిశ్చితమైంది. ధర్మబద్ధంగా చేసినా దాని ఫలితం మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఏంటంటే, విశ్వామిత్రుడు జ్ఞానవంతుడు, శక్తివంతుడు, అయినా తన చర్యల వల్ల కొన్నిసార్లు వివాదాస్పదంగా మారాడు. అతని జీవితం ధర్మం, తపస్సు, అహంకారం, విజయం, పరాజయం అన్నీ కలగలిపిన ఒక గొప్ప ఉదాహరణ. ఈ వాక్యాలు మన జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తున్నాయి. మన జీవితాన్ని మనమే నిర్మించుకుంటాం. మన ఆలోచనలు, మాటలు మరియు నిర్ణయాలు మన జీవితంలో ప్రతిదీ ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలను ప్రత్యేకంగా వివరించి చూడాలి. ముందుగా ఆలోచనలు. మన ఆలోచనలు మన ప్రవర్తనకు, మన నిర్ణయాలకు బీజం. మనం ఏదైనా పని చేయడానికి ముందు దానిపై ఆలోచిస్తాం. మరి ఆలోచనలు సానుకూలంగా ఉంటే మనం చుట్టూ ఉన్న ప్రతి విషయంలో సానుకూలతను చూడు ప్రయత్నం చేస్తాం. అదే ప్రతికూల ఆలోచనలు మనల్ని పగ, ద్వేషం వంటి ప్రతికూల భావాలకు తీసుకెళ్తాయన్నమాట. మరి ఉదాహరణకి, మంచి ఆలోచనలు మనలో ధైర్యాన్ని, ఆశావాదాన్ని కలిగిస్తాయి. అలానే ప్రతికూల ఆలోచనలు మనల్ని భయానికి, ఒత్తిడికి లోను చేస్తాయి. అందువల్ల మంచి ఆలోచనలు మన మనస్సుకు, మన ఆత్మకు శాంతిని అందిస్తాయి. ఇక రెండవది మాటలు. మాటలు మన ఆలోచనలకు, భావాలకు ప్రతిఫలితాలు. ఒక మాట ఇతర వ్యక్తిపై ఎంత ప్రభావం చూపుతుందో మనం అంత సులభంగా గుర్తించలేం. అందుకే మన మాటలు ప్రేమతో, ఆదరణతో ఉండాలి. ఉదాహరణకి, మనం మంచి మంచి మాటలు ఉపయోగిస్తే మన పరిసరాలు కూడా స్నేహపూర్వకంగా, సానుకూలంగా మారుతాయి. కానీ మన మాటలు కఠినంగా ఉంటే అది మనకు ద్వేషాన్ని, నకారాత్మకతను తెస్తుంది. అందువల్ల మన మాటలు మనపై, మన సమాజంపై ప్రభావం చూపుతాయని మనం గ్రహించుకోవాలి. ఇక మూడవది నిర్ణయాలు. మన ఆలోచనలు మరియు మాటలు ఎలా ఉంటే మన నిర్ణయాలు కూడా అలానే ఉంటాయి. మనం తీసుకునే ప్రతి నిర్ణయం ఒక రకంగా మన భవిష్యత్తును ఆవిష్కరిస్తుంది. సరైన నిర్ణయాలు మన జీవితంలో శ్రేయస్సు, సంతోషం తీసుకురాగలవు. అలానే తప్పు నిర్ణయాలు మనకు కష్టాలను తెచ్చిపెడతాయి. మరి ఉదాహరణకి, మన జీవితంలో ఉన్న అనేక అవకాశాల్లో ఏది తీసుకోవాలి, ఏది వదిలేయాలి అన్నది చాలా జాగ్రత్తగా నిర్ణయించాలి. ఒకసారి తీసుకున్న నిర్ణయం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ఆ నిర్ణయాలు మంచివై మన జీవితంలో ప్రగతి, ఆనందం తీసుకురావాలి. ఇక తర్వాత మొత్తం సంగతిని అర్థం చేసుకోవాలి. మనం ఎలా ఆలోచిస్తాము, ఏ విధంగా మాట్లాడతాము, ఏ నిర్ణయాలు తీసుకుంటాము అన్నది మన జీవితాలను సృష్టిస్తుంది. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి నిర్ణయాలు మన జీవితాన్ని ఒక సంతోషకరమైన మార్గంలో తీసుకెళ్తాయి. ప్రతికూలతకు చోటు లేకుండా సానుకూలతతో జాగ్రత్తగా జీవిస్తే మనం ప్రశాంతంగా మరియు సంతోషంగా జీవించగలం. మరి ముఖ్య సారాంశం ఏంటంటే, మన జీవితంలోని ఆనందం, శాంతి మరియు ప్రగతి మన చేతుల్లోనే ఉంది. అందుకే మనం చేసే ప్రతి ఆలోచన, మాట, నిర్ణయం జాగ్రత్తగా ఉండాలి. మంచి విషయాలపై దృష్టి పెట్టి వాటిని అలవర్చుకుంటే మన జీవితంలో మంచి మార్పుల్ని చూసే అవకాశం ఉంటుంది. ప్రతి చర్యకి ఒక సరిహద్దు అనేది అవసరం. మనం ఏ పని చేసినా అది సమయానికి, పరిణామానికి తగ్గట్లుగా ఉండాలి. అహంకారం, స్వార్థం లేదా పరిమితి తెలియని ఉదారత మనల్ని చెడువైపు కూడా తీసుకెళ్లొచ్చు.
ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలని ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి పంపించారు మరి నెల్లూరు నుండి శశిప్రియారెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు ఎఫ్ఎం

వాళ్ళందరికీ కూడా నమస్తే అంటున్నారు. నమస్తే అండి. హాయ్ విజయ గారు, ఎలా ఉన్నారు అంటున్నారు. మరి నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. మరి మాకు శుభోదయం చిత్ర నుండి చుట్టూ సింగావి చీర అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. మరి సాంగ్ వచ్చేసి మనకి తూర్పు వెళ్ళే రైలు అనుకుంటా అండి, శుభోదయం కాదు. ఓకే, తప్పకుండా మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇకలా నేను మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే కర్ణాటక పెత్తనపల్లి నుండి మరి రేడియో అభిమాని సుబ్రహ్మణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి. మరి మీరు చెప్పినటువంటి వినాయక స్తోత్రమైన శుక్లాం పరదరం, అలానే రావణాసురుడు, కర్ణుడు, దుర్యోధనుడు, మరి వీరి గురించి చెప్పిన మాట చాలా చాలా అద్భుతం, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే రోజు మా కోసం గజదొంగ చిత్ర నుండి ఇంద్రధనస్సు చీర కట్టి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నిన్నా గ్రామం నుండి శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు సెప్టెంబర్ 17 జాతీయ నృత్య దినోత్సవం అంటున్నారు. నటరాజ రూపం నృత్యం, శంకరీ శంకరుల తాండవకేళి అపురూప నృత్యం, ఆనందభరిత మయూరి నర్తనం నృత్యం, సంతోషంలో విందు వినోదాల్లో పరవశించి చేసేది నృత్యం, 64 కళల్లో ఒకటి నృత్యం, మానవ జీవితంతో ముడిపడిన కళ నృత్యం, శరీరం లయబద్ధమై కదిలితే నృత్యం, దేవాలయంలోని శిల్పాలు నృత్య కళా సోపానాలు, రాజరికపు ఆనవాళ్లు నృత్య కళా వైభవాలు, చలనచిత్రాల్లోనూ రంగస్థలంలోనూ నృత్యం అగ్రస్థానం, సంగీతం నృత్యం జంట కవుల వంటివి. మరి పసివారి నుండి ముదసలి వరకు ఆనందాన్ని పంచేది సంగీత నృత్యాలే. ప్రాచీన వైభవ సోపానం నృత్యం. అందరికీ కూడా నృత్య దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. అలానే మరి ఈరోజు సెప్టెంబర్ 17 కదండి జాతీయ పెంపుడు పక్షుల దినోత్సవం కూడా అని చెప్పి అంటున్నారు. మరి ధాన్యపు కంకులకు ఇంటిపై వాలే పక్షులు, ఆహారాన్ని సంపాదించుకునే పెంపుడు పక్షులు, అందమైన రెక్కలతో విహరించే పక్షులు, అందమైన స్వరంతో అందరినీ నిద్రలేపు విహంగాలు, సామరస్యతకు ఆనవాళ్లు పక్షుల సమూహాలు, ఐక్యమత్యానికి ప్రతీక పక్షుల గుంపు, లయబద్ధమైన స్వరంతో రాగం తీసే కోయిలలు, చెట్లకు అలంకార ప్రాయాలు, మానవులకు ఆహారాన్ని అందించుకోడి తన కూతతో నిద్రలేపు ఆత్మీయ నేస్తాలు, మాట్లాడే మైనాలు చిలుకలు పెంపుడు పక్షులకు ఆనవాళ్లు, మానవునికి భక్తిని కల్పించే అన్నదాతలు, మానవ జీవితంలో భాగమైన పెంపుడు పక్షులను కాపాడుకుందాం అని చెప్పంటున్నారు. అలానే తోటరాముడు మూవీ నుంచి ఓ బంగారు రంగుల చిలక అని చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నెస్, మరి చక్కని పాట అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను అటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, చౌటపల్లి నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ, నారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి రెడీ విష్ణు 90.4కి స్వాగతం అంటున్నారు, శుభోదయం అంటున్నారు. అలానే అభినందన చిత్రం నుండి మంచు కురిసే వేళలో అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చెక్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇకలానే ఈ నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమితుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి మొన్న సెప్టెంబర్ 15 మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే జరుపుకోవడం జరిగింది. మనకి ఇంజనీర్స్ ఎలాగో దేవదేవులకు ఇంజనీర్ లాంటి విశ్వకర్మ దేవుని జయంతి సందర్భంగా ముందు విశ్వకర్మ దేవునికి నివాళి తెలియచేయగలరు అంటున్నారు. ఇది లోకమంతా నివాళి తెలియచేయవలసిన విషయమైతే సెప్టెంబర్ 17 మరి రోజు మన దేశమంతా శుభాకాంక్షలు తెలియజేసే రోజు కూడా ఈ వేళే అంటున్నారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఒక ఉత్తమ ప్రధానమంత్రిలో ఒకరిగా చక్కని గుర్తింపు సంపాదించుకుంటున్నవారు వారు చేసిన అభివృద్ధి సేవల్లో భాగంగా మరి నేనెంతగానో అభిమానించి ఆకాశవాణి రేడియోలో ప్రతీ నెల చివరి ఆదివారం మనసులో మాట అనే శీర్షికను ప్రవేశపెట్టి కాస్త మందకుడిగా నడుస్తున్న రేడియో ప్రభావానికి, రేడియోకి, రేడియో ప్రసారాలకు ఉన్న గొప్పతనాన్ని మరోమారు అందరికీ తెలియపరుస్తూ మరి ఆకాశవాణి ప్రభావం పెంచడమే కాకుండా రేడియోలో విధిగా మనసులో మాట అనే కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాల నుండి నిర్విరామంగా కొనసాగించడమే కాకుండా ఆయా కేంద్రాల వారు ఎంతో చక్కని కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నప్పటికీ అవి శ్రోతల వరకు చేరినప్పుడే కదా ఆయా ప్రసారాలను రూపకల్పన చేసిన వారికి, అంత చక్కని కార్యక్రమాలను ప్రసారం చేసే కేంద్రాల వారి కృషికి సార్థకత సిద్ధిస్తుందనే మూలాన్ని గ్రహించి ఆధునిక టెక్నాలజీలో మరో ముందడుగు వేసి ఆకాశవాణి రేడియో సెట్స్లో ప్రసారాలు స్థానికులకే కాకుండా ఎంత దూరంలో ఉంటూ వినేవారికైనా స్పష్టంగా వినిపించేలా ప్రసారాలను ఫోన్లో ప్రవేశపెట్టి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా అందరూ వినేలా అందరికీ

ఈ చక్కగా వినబడేలా ప్రసారాలను చేసిన మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటున్నారు. అలానే మంచి మంచి కార్యక్రమాలతో అలరిస్తున్న అలరారుతున్న భీమవరం రేడియో విష్ణు ఛానల్కి కుటుంబుజం. మరి రేడియో విష్ణు ఛానల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు ప్రసారమయ్యే సరదాగా కాసేపు షో ఎన్నో చక్కని విషయాల సమ్మేళనంతో సరదాగా షో నిరంతరాయంగా ఇంతింతై ఒటడింతై అన్నట్లుగా దినదిన ప్రవర్తమానంగా కొనసాగుతున్న మన రేడియో విష్ణులో ప్రసారమయ్యే మరి సరదాగా కాసేపు కార్యక్రమ రథసారథి లాంటి మీ ద్వారా మరింత చక్కని కార్యక్రమం ద్వారా శ్రోతలకు విజ్ఞాన వినోదాలతో వికాసాన్ని కలిగించేందుకు చక్కని వేదికగా నిలిచిన మరి రేడియో విష్ణు కేంద్ర సంచాలకులైన మరి సుబ్రహ్మణ్యం గారి తరపున మనందరి తరపున కూడా మరి మోదీ గారికి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచమని కోరుకుంటున్నాను అంటున్నారు. తప్పకుండానండి. మరి నరేంద్ర మోదీ గారికి మీ తరపు నుండి రేడియో విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు. మరి అలానే శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం మరి ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోప శాంతయి మరి ప్రార్థన శ్లోకం గురించి కూడా చాలా చక్కని వివరాలు తెలియజేశారు అని చెప్పి అంటున్నారు. అలానే మరి ముందు మాట మీరు తెలియజేసినటువంటి ముందు మాట కూడా చాలా బాగుంది అంటున్నారు. మరి వినాయకుని తల ఉదాహరణగా తెలియపరుస్తూ మనం కోల్పోయిన దానికోసం విచారించకుండా అందుకోవలసినవి సాధించవలసినవి మనసులో పెట్టుకుని జీవించాలి అని చెప్పారు. మరి ఎందుకంటే వినాయకుడు తలను పోగొట్టుకున్న తర్వాతని విఘ్నేశ్వరుడు ఎన్నో విజయాలను సాధించడం జరిగిందని చక్కని ఉదాహరణగా చూపిస్తూ తెలియజేసిన ముందు మాట చాలా బాగుంది అంటున్నారు. అలానే మరి ఇంద్రుడి కోసం, రావణాసురుడి కోసం, హరిశ్చంద్రుడి కోసం, విశ్వామిత్రుడి కోసం, దుర్యోధనుడి కోసం, కర్ణుడి కోసం వివరించిన విధానం కూడా అద్భుత అన్నట్లుగా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి సందర్భంగా అల్లరి ప్రియుడు చిత్ర నుండి బాలు గారు, చిత్ర గారు బృందం ఆలపించిన కీరవాణి గారి సంగీత నేతృత్వంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కొరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి, మరి కార్యక్రమాలు అయితే వింటున్నాం. అలానే ఈరోజు మా కోసం ప్రేమతోరా చిత్రం నుండి పున్నమిలా వచ్చింది ప్రేమ అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకున్నారండి. మరి మీకోసం మీరు కొనుక్కున్నట్టుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామినాథన్ జనార్దన్ రావు గారు మన జమ్మ వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. మరి మీరు చెప్పే మంచి మంచి మాటలు, స్టోరీలు, ఆధ్యాత్మిక పురాణ గదులు, రియల్ స్టోరీలు చాలా చాలా చక్కగా ఉంటున్నాయి, మాకు ఎంతగానో నచ్చుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. మరి అలానే శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతి అనే గణపతి శ్లోకం యొక్క అర్థం తాత్పర్యం చాలా చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పి అంటున్నారు. అలానే మరి తాకి చెడినవాడు ఇంద్రుడు, తాకకుండా చెడినవాడు రావణాసురుడు. మరి చెప్పడం వల్ల చెడినవాడు విశ్వామిత్రుడు, చెప్పకపోవడం వల్ల చెడినవాడు హరిశ్చంద్రుడు. మరి దీని గురించి చాలా చక్కని విషయాలు తెలియజేశారు, చాలా చాలా బాగున్నాయి అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు అలాగే షిరిడీ సాయి చిత్రం నుండి శరణు శరణు శ్రీ సాయి నాథ శరణం అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలు అయితే ప్లే చేస్తున్నాం. లిజనర్స్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో వెండి గ్లాసు కథ వింటారు. 24 గంటల విమాన ప్రయాణం తర్వాత అమెరికా నుండి మాతృదేశానికి చేరుకున్నాను. హైదరాబాదులో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేశాక నేను రావడం ఇదే ప్రథమం. విమానాశ్రయం బాగానే ఉందనిపించింది. సిటీకి వెళ్లాలంటే 2-3 గంటలు పడుతుంది సాబ్, ట్రాఫిక్ ఎక్కువ అన్న ట్యాక్సీ డ్రైవర్ మాటలు విని అంతర్జాతీయ విమానాశ్రయం నగర ప్రజలకు అందనంత దూరంలో ఉందని గ్రహించాను.

రోజుల కన్నా ఎక్కువ బతకరని సూర్య మాస్టారు ఫోన్లో హెచ్చరించారు. మరో 3 రోజుల తర్వాత నాన్నగారు చనిపోయారు, అర్జెంటుగా బయలుదేరా అని బళ్ళీ ఫోన్. విమానానికి టిక్కెట్ దొరకలేదు మాస్టారు, ఎలాగో కానివ్వండి అని అబద్ధాన్ని నమ్మించి నిజంగా చెప్పాను. కానీ అసలు నిజం చూడండి, ఇండియా నుండి వచ్చిన డెలిగేట్లందరికీ ఇక్కడ అధ్యక్షురాలిగా నేనే అన్ని ఏర్పాట్లు చేయాలి. ఈ సమయంలో నేను రావడం కుదరదు. మీరు వెళ్తే నా పరువేమవుతుంది? అయినా ఓసారి ఆలోచించండి, ఆయన ఆల్రెడీ చనిపోయారు. మీరు ఇప్పుడు బయలుదేరినా రేపు సాయంత్రానికి కానీ వెళ్ళలేరు. శవాన్ని ఎల్లుండి దహనం చేయాలి. 3 రోజుల పాటు శవాన్ని అలా ఉంచడం అవసరమంటారా? రాని చెప్పేయండి, వాళ్ళ బాధలేవో వాళ్లే పడతారు అన్న శ్రీమతి మాటలకు నాదస్వరానికి ఆడి నాగినిలా తలాడించాను. గెస్ట్లందరూ 10 రోజుల తర్వాత వెళ్ళిపోతారు కదా, ఆ మరుసటి రోజుకి మనందరికీ టిక్కెట్లు బుక్ చేస్తాను అన్నాను శ్రీమతితో. మనమున్నది అనకాపల్లిలో కాదు, అమెరికాలో. అందరం వెళ్ళాలంటే ఖర్చు 1,00,000. మీకు తప్పదు కాబట్టి మీరు వెళ్ళిరండి, నిస్సంకోచంగా తన నిర్ణయం చెప్పింది శ్రీమతి. అందుకే ఈ నిజం అబద్ధం చేసి ఆ అబద్ధాన్ని నిజం చేసి చెప్పాను. ఇప్పటికీ చేరగలిగాను. అప్రయత్నంగా నాన్న కళ్ళ ముందు మెదిలారు లీలగా. మాది విజయవాడ దగ్గర ఓ పల్లెటూరు, దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. నాకు 5వ తరగతి వరకు నాన్న దగ్గరే విద్యాభ్యాసం, తండ్రి దగ్గర విద్యాభ్యాసం. అల్లుడితో సహభోజనం చాలా అదృష్టం అని మా నాయనమ్మ చెబుతుండేది. ఆ అదృష్టం వలనే కాబోలు ఈరోజు 2,00,000 సంపాదిస్తున్నాను. నన్ను మా అక్కను చాలా గారాభంగా అనను కానీ ఆప్యాయంగా పెంచారు. 10వ తరగతి వరకు మాకు నాన్నగారి ప్రైవేట్ మాస్టర్. 10వ తరగతి తర్వాత నన్ను విజయవాడలో ఒక కార్పొరేట్ కాలేజ్లో ఇంటర్లో చేర్పించారు. హాస్టల్ వసతు. ఆ ఫీజు భారం మొయ్యడానికి నాన్న ఆ పల్లెటూరు నుండి రోజు పట్టణం వచ్చి కొన్ని దుకాణాలలో లెక్కలు రాసేవారు. ఇక అమ్మ ఏ రోజు నాన్న మాటకి ఎదురు చెప్పని ఇల్లాలు. పెళ్ళైన దగ్గర నుండి పసుపు దాడి తప్ప బంగారం అంటే తెలీదు. ఏం వదినా ఏదో బాధపడి ఓ పుస్తెల తాడు చేయించుకోవచ్చు కదా అని ఎవరైనా అంటే, రేపు నా కొడుకు ఉద్యోగం చేస్తే నీలువెత్తు బంగారం కొంటాడు అని సున్నితంగా చెప్పేది. పేదరికం అనే మాటని మాంగల్యం మాటన గుండెల్లో దాచుకుంటు. నేను ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు అక్క పెళ్ళైంది. అక్కది ప్రేమ వివాహం. అబ్బాయిది మా కులం కాకపోయినా అభ్యుదయ భావాలను పిల్లలకు బోధించే నాన్నగారు కులం అనే మాటను పక్కకు నెట్టి అక్క పెళ్లి జరిపించారు. పెళ్ళైన తర్వాత అక్క ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ మార్పు తెచ్చింది బావగారికున్న ఐశ్వర్యం. నాన్నగారు వెళ్ళి తొలి పండక్కి రమ్మని పిలిస్తే, ఏం కానుకలు అలుడికి పెడతారని రమ్మన్నారు ఆ దరిద్రపు కొంపకి అని ఈసడించిందట అక్క. 20 సంవత్సరాలు పెరిగిన ఈ ఇల్లు దరిద్రపు కొంపట అనే మాటలు నాన్నగారి నోటి నుండి రాలేదు. కానీ ఆ మాటలు తలుచుకుని ఆయన కళ్ళ నుండి రాలే కన్నీటి బొట్లు అమ్మకి అంతా చెప్పాయి. ఆ రోజు నుండి అక్క వాళ్లతో సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి. నేను ఇంటర్ 1st క్లాస్లో పాస్ అయి ఎంసెట్ రాశాను. ఫలితం మాత్రం సంతృప్తికరంగా రాలేదు. ర్యాంక్ 6 అంకెల్లో ఉంది. సీట్ రావడం కష్టం అని సూర్య మాస్టారు నాన్నగారితో చెప్పడం నేను విన్నాను. నన్ను తిట్టిపోస్తారనుకున్నాను. కానీ ఆయన నా దగ్గరికి వచ్చి ఆప్యాయంగా తలనిమిరి, ఫర్ ఎవ్రీడే దెర్ ఈజ్ ఏ టుమారో, హేన్ యువర్ ఎవ్రీ నెర్వ్ టు రీచ్ ద గోల్ అని మాత్రం అన్నారు. ఆ మాటలు నాలో పట్టుదల్ని పెంచాయి. తరువాత సంవత్సరం మళ్ళీ ఎంసెట్ రాసి 3 అంకెల ర్యాంక్ తెచ్చుకున్నాను. ఆ సంవత్సరం జూన్ నెలలో మా ఊరి గ్రామదేవత పండుగ సందర్భంగా నిర్వహించిన లాటరీలో నాన్నగారికి స్కూటర్ బహుమతి వచ్చింది. స్కూల్కి మొదటిసారిగా స్కూటర్పై వెళ్తాను అనే ఆనందం నాన్నగారిని ఉక్కిరి బిక్కిరి చేసింది. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు. నాకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ రావడం, ఆ సంవత్సరం కాలేజ్ ఫీజులు పెరగడం వలన స్కూటర్ని అమ్మవలసి వచ్చింది. నేను ఇంజనీరింగ్ పూర్తి చేయడం, కొన్నాళ్ళు హైదరాబాదులో ఉద్యోగం, అక్కడే మెడిసిన్ చదువుతున్న నీరజ్తో పరిచయం, ఆమెతో ప్రేమలో పట్టడం, తర్వాత మా ప్రేమకు పెద్దల అంగీకారం, వివాహం, మేమిద్దరం అమెరికా వెళ్ళడం చకచకా జరిగిపోయాయి.
అమెరికా

వెళ్ళి 10 ఏళ్ళైంది. ఇద్దరు సంతానం, బాబు, పాప. పిల్లల్ని తీసుకురారా అన్న నాన్న మాటలు నా చెవిలో ఇంకా వినబడుతున్నాయి. అమెరికా వెళ్ళిన తర్వాత ఇదే రావటం. కానీ నన్ను పలకరించడానికి, నేను పలకరించడానికి నాన్న లేరు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత మా ఊరు చేరుకున్నాను. అమ్మ నుసుటన నిండుగా కనిపించే రూపాయి కాసంత బొట్టు మాయమైంది. నన్ను చూసి అమ్మ దుఃఖం వరద గోదావరి అయ్యింది. చిత్రమేమిటో కాని నా కళ్ళు కనీసం చెమ్మగిలినైనా లేదు. ఏడ్చి ఏడ్చి అలసిన తర్వాత కోడలు, పిల్లలు కనీసం ఇప్పుడైనా వచ్చి ఉంటే బాగుండేదిరా అంది అమ్మ. ఆ మాటలకి నా దగ్గర సమాధానం ఎక్కడిది? అబద్ధం చెప్పకూడదని మౌనం పాటించాను. ఇంతలో అమ్మా అంటూ అమ్మ దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు. అమ్మా, ఎవరితను అని అడిగాను. శ్రీనివాస్ అని, నాన్నగారు రిటైర్ అయ్యాక ఆ చోట్లో పనిచేస్తున్నాడు. మన ఎదురింట్లోనే ఉంటున్నాడు. మమ్మల్ని సొంత మనుషుల్లా చూసుకుంటున్నాడు. చివరికి మీ నాన్నగారికి తలకొరివి కూడా. ఇయ్యబ్బాయే, అమ్మ గొంతు నుంచి రాబోయే మాటలకి దుఃఖం అడ్డుపడింది. అమ్మా, అవన్నీ ఇప్పుడెందుకు? అన్నయ్య దూర ప్రయాణం చేసొచ్చారు, విశ్రాంతి తీసుకునివ్వండి. ఇవిగో పెన్షన్ పేపర్లు, సంతకం చేసి ఉంచండి, తర్వాత వచ్చి తీసుకుంటాను అని వెళ్ళిపోయాడు శ్రీనివాస్. కాసేపటి తర్వాత అతని భార్య వచ్చి, అత్తయ్య గారు, ఇదిగో క్యారేజీ, బావగారికి ఇష్టమని గుత్తొంకాయ కూర చేశాను, బావగారు కూర తిని ఎలా ఉందో చెప్పండి అని చెప్పేసి వెళ్ళింది. ఎంత కలుపుకోలితనం! ఆప్యాయతలు, అనుబంధాలు పల్లెల్లోనే ఎక్కువ కాదు, పల్లెల్లోనే ఇంకా ఉన్నాయి అనిపించింది. భోజనం ముగించి సూర్యం మాస్టర్ని, చిన్ననాటి స్నేహితుల్ని పలకరించడానికి వెళ్ళాను. నువ్వు చాలా తప్పు చేశావురా, 10 సంవత్సరాల నుంచి తల్లిని తండ్రిని చూడటానికి రాలేదు. సరికదా, కనీసం తండ్రికి తలకొరివి పెట్టడానికి కూడా రాలేదంటే నీకే శిక్ష వెయ్యాలో నువ్వే ఆలోచించుకో. ఒరే, మీ నాన్న జబ్బుతో చనిపోలేదురా, నీకున్న డబ్బు జబ్బును తలుచుకుని కుమిలి కుమిలి మనోవ్యధతో పోయాడ్రా. మనోవ్యధికి మందిచ్చే డాక్టరుంటే మీ నాన్న 100 సంవత్సరాలు బతికేవాడ్రా. పుత్రుడంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడంటారు. కానీ నీలాంటి కొడుకులు తల్లిదండ్రులకు బతికి ఉన్నప్పుడే నరకం చూపిస్తున్నారు అని సూర్యం మాస్టారి తిట్లదండకం విని వస్తుంటే చాకలి లక్ష్మి కనిపించింది. దీనన్నాటికైనా వచ్చావా బాబు, సానా సంతోషం. చట్టాల్లో ఇన్ని మార్పులు చేస్తున్నారు, దూరంగా ఉన్న బిడ్డలు కనీసం 7 ఏళ్ళకో పాలైనా అమ్మ అయ్యల్ని చూడటానికి రావాలని చట్టం తెస్తే మీ నాన్నగారి లాంతోలు ఇంకొన్నేళ్ళు బతుకుతారు అని నన్ను నిరసనగా చూసి వెళ్ళింది. ఆ నిరసన వెనుక నాన్నగారి మీద గౌరవం, నా మీద అసహ్యం. అలా వెళ్ళి చాలాసేపు చెడవగట్టును కూర్చున్నాను. నాన్నగారికి నేనేం చేయలేకపోయాను, ఆయన ఆత్మశాంతికి ఏదైనా చెయ్యాలి అని చాలాసేపు ఆలోచించి నాన్నగారి జ్ఞాపకార్థం ఊళ్ళో ప్రతి ఇంటికి 1 వెండి గ్లాసు పంచాలని నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం విని అమ్మ సంతోషిస్తుందనుకున్నాను. నీ ఇష్టంరా అని పొడిగా అంది. ఊళ్ళో ప్రతి ఇంటికి 1 వెండి గ్లాసు పంచుతూ చివరగా ఎదురింట్లో ఉన్న శ్రీనివాస్ దగ్గరకు వెళ్ళి 1 వెండి గ్లాసు ఇవ్వబోయాను. అన్నయ్య, నాన్నగారికి తలకొరివి పెట్టి నేను మీకు తమ్ముణ్ణయ్యాను. నేనెవరో మీకు తెలియదు కదూ, నేను నాన్నగారి శిష్యుణ్ణి. ఎవరూ లేని నాకు అన్నీ ఆయనే అయ్యి ఆదరించి నేను చదువుకోవడానికి ఆర్థిక సాయం చేసి ఈ రోజున నన్ను స్థితిలో నిలబెట్టారు. ఆయనకి తలకొరివి పెట్టే అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించాడు ఆయన రుణం కొంత తీర్చుకోమని. నాన్నగారికి ఇష్టం లేని మీ సంపాదనతో కొన్న ఈ గ్రాసుని నేను తీసుకోలేను, నన్ను క్షమించండి. చివరిగా ఒక్క మాట, ఇక్కడ ఉన్న మీ ఇల్లు గట్రా అమ్మి అమ్మను ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తారని మీ స్నేహితుల ద్వారా విన్నాను. నాకు అమ్మ కాని అమ్మను అమ్మగా చూసుకునే అవకాశాన్ని నాకు కల్పించండి. ఆవిడ మా ఇంట్లో ఉండేందుకు అనుమతి ఇవ్వండి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్తే ప్రతీ నెల అమ్మ పెన్షన్ డబ్బులు ఆ అకౌంట్లో వేస్తాను. శ్రీనివాస్ మాటలు నా గుండెల్లో గుచ్చుకున్నాయి. నా కళ్ళు చెమ్మగిల్లాయి. నా కళ్ళల్లోనూ నీళ్లున్నాయే అని ఆశ్చర్యపోయి ఇంటికి చేరాను. టేబుల్ మీది 1 వెండి గ్లాసు
దాన్ని విక్రయిస్తోంది.

0: ఆదరించారని అంత కృతజ్ఞత చూపిన శ్రీనివాస్, నీకన్నా శతకోటి రెట్లు నయం అని వెండి గ్లాసు నన్ను ఎత్తి పొడుస్తున్నట్లు అనిపించింది. నేనెంత తప్పు చేశాను అర్థమైంది. నాన్నగారి కాళ్ల మీద పడి ఆ పాదాలకు కన్నీటి అభిషేకం చెయ్యాలనిపించింది. మలినమైన నా కన్నీటికి అంత అదృష్టమా? నాన్నగారిలో సగమైన అమ్మ వళ్ళో తలపెట్టుకుని, అమ్మా నేను తప్పు చేశానమ్మా అని చాలాసేపు ఏడ్చాను. ఊరుకోనన్నా, ఏంటిది చిన్నపిల్లాళ్ళ ఏడవకు, తలనొప్పి వస్తుంది అని అమ్మ అంటుంటే నా దుఃఖం ఇంకా ఎక్కువైంది. ఎంతసేపు ఏడ్చానో నాకే తెలీదు. కారిన కన్నీటితో కరిగి నా పాపం కూడా పోయిందేమో, మనసు తేలికపడింది. అమెరికా నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడాలని నిర్ణయం తీసుకున్నాను. నాన్నగారి పేరు మీద అనాథ పిల్లలకు ఒక స్కూల్ పెట్టాలని, ఆ బాధ్యతను శ్రీనివాస్కు అప్పగించాలని నిశ్చయించుకున్నాను. నా నిర్ణయాన్ని అమ్మకి చెప్పాను. ఏ కొలమానంలోనూ కొలవలేని ఆనందం అమ్మ కళ్ళల్లో కనిపించింది. ఫోటోలో నుండి నాన్నగారు నవ్వుతున్నట్లు అనిపించింది. ఆయనకు పుత్రోత్సాహం. కారణం, మనిషిగా నాకు ఈరోజే జననం. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో వెండి గ్లాసు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని, ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

వైభవంగా కొనసాగాయి. మండపాల్లో కొలువుదీర్చిన గణనాథుడి ప్రతిమలకు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. భీమవరంలో భీమేశ్వర స్వామి ఆలయం ఎదుట ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అయోధ్యరాముడి రూపంలో ఉన్న గణపతి ప్రతిమను భక్తులు అయోధ్యరాముడి రూపంలో ఉన్న గణపతి ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గునుపూడ్లోని ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహంపై బుధవారం ఉదయం 6:45 నుంచి 7:10 మధ్య సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ సమాచారం తెలిసి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏటా మార్చి నెలలో అమ్మవారిపై సూర్యకిరణాలు ప్రసరిస్తాయని, ఈ ఏడాది మాత్రం 2వ సారి ఈ దృశ్యం ఆవిష్కృతం అయిందని అర్చకుడు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 12, 13, 14 తేదీల్లో వరుస సెలవులు రావడం, సాంకేతిక సమస్యలు, ధృవీకరణ పత్రాలు పొందడంలో జాప్యం తదితర ఇబ్బందుల నేపథ్యంలో గడువును ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది. సుమారు 2.5 ఏళ్ల తర్వాత కొత్త పింఛన్లకు అవకాశం రావడంతో దరఖాస్తుదారులతో స్వర్ణ వార్డు గ్రామ కార్యాలయాలు కిటకిటలాడుతూ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి నెల 2.19 లక్షల మంది పింఛనదారులకు రాష్ట్ర ప్రభుత్వం 95.21 కోట్ల రూపాయలు అందజేస్తోంది. బుధవారం సాయంత్రానికి జిల్లా వ్యాప్తంగా 42,000 మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తులు అందజేసినట్లు జిల్లా స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ అధికారులు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సామాజిక పింఛన్ అందిస్తామని కలెక్టర్ నాగరాణి అన్నారు. రైలంలో స్వర్ణగ్రామ కార్యాలయాన్ని ఆమె బుధవారం సందర్శించారు. కొత్త పింఛన్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఎలా జరుగుతుందో పరిశీలించి పలువురు వృద్ధులకు రసీదులు అందజేశారు. సమయం తక్కువగా ఉన్నందున పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి వివరించారు. పౌష్టిక ఆహారంతో తల్లి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం అని మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లు వెచ్చిస్తున్నాయని అన్నారు. అయినా పలువురు నేటికీ పోషకాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీని నివారణకు వచ్చే నెల 8వ తేదీ వరకు పోషకాహార మాసోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల పరిధిలో అంగన్వాడీ సిబ్బంది ఆయా కేంద్రాలలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తూ ఉన్నారు. మునగాకు వినియోగంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఉన్నారు. అంగన్వాడీలు తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శిస్తూ సమతుల ఆహారం తయారీ ప్రాధాన్యత తెలియజేస్తూ ఉన్నారు. ఉండిలో రైల్వే పైవంతెన నిర్మాణ ప్రాంతంలో ట్రాక్పై ఇనుప గడ్డర్ల అమరిక పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. 8:30 నుంచి 10:30 మధ్యలో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. భారీ క్రేన్లతో ఆర్ఓబీకి చెందిన 7, 8 పిల్లర్లపై 46 అడుగుల పొడవున్న 2 ఇనుప గడ్డర్లను అమర్చారు. నిర్ణీత సమయంలోపు రైళ్ల రాకపోకలకు అవాంతరాలు ఎదురుకాకుండా కొంతవరకు పనులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. ఏపీ నీట్లోని మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగంలో సహాయ ఆచార్యుడిగా సేవలందిస్తున్న రఫీ మహమ్మద్ ప్రతిష్టాత్మక విశిష్ట ఇంజనీర్ అవార్డు 2026 అందుకున్నారు. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో 59వ ఇంజనీర్స్ దినోత్సవ అవార్డ్స్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇంజనీర్స్ ఏపీ స్టేట్ సెంటర్ చైర్మన్ ఎంఎల్ఎస్ దేవకుమార్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ వర్సిటీ అనంతపురం ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిఆర్ఎండ్ఆర్డి విభాగం అదనపు కమిషనర్ మల్లెల శివప్రసాద్, ఇమీడియట్ పూర్వపు చైర్మన్ సివి శ్రీరామ్, గౌరవ కార్యదర్శి ప్రొఫెసర్ ఏవి సురేష్ బాబు చేతుల మీదుగా రఫీ మహమ్మద్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇంజనీరింగ్ విద్య, బోధన, పరిశోధన, విద్యార్థులకు మార్గదర్శకత్వం, ఇంజనీరింగ్ రంగానికి అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి ఆయనకు ఈ అవార్డును అందజేశారు. ప్రజా భాగస్వామ్యంతోనే సంపూర్ణ స్వచ్ఛత సాధ్యమని కలెక్టర్ నాగరాణి అన్నారు. రైలంలో బుధవారం జరిగిన స్వచ్ఛపథం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తడి పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక బైపాస్ రోడ్లో చెత్త తొలగింపు పనుల్లో పాల్గొన్నారు. రోడ్లు, కాలువగట్ల వెంబడి చెత్త వేయకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు మెరుగైన వసతులు, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి 1 చొప్పున ఆధునిక లేబర్ అడ్డాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 25 అడ్డాలను నిర్మించగా జిల్లాలో తాడేపల్లిగూడెంలో నిర్మాణం పూర్తయింది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి, జిల్లా కేంద్రమైన భీమవరంలో 2 అడ్డాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులతోనే ఈ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. ఇటీవల నిర్వహించిన కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు

స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరేణి తెలిపారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 19న సముద్ర తీర ప్రాంతంలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, మత్స్యకార సంక్షేమ సమితి సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేయనున్నట్టు తెలిపారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించే దిశగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నామని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం తొలుత 2 గ్రామాలు, మున్సిపాలిటీలను ఎంపిక చేసి దత్తత తీసుకుని అక్కడ సమగ్ర కార్యాచరణను అమలు చేస్తామని తెలిపారు. ప్రపంచ న్యాయ దినోత్సవాన్ని భీమవరంలోని డిఎన్ఆర్ న్యాయ కళాశాల ఆవరణలో బుధవారం నిర్వహించారు. ప్రిన్సిపల్ అశోక్ కుమార్ మాట్లాడుతూ చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, చట్టాలను సద్వినియోగం చేసుకునేలా గ్రామ వార్డు స్థాయిలోకి విద్యార్థులు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. డిఎన్ఆర్ పాలకవర్గ సభ్యుడు మంతెన కృష్ణంరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నీట మునిగిన చేలను ఏడీఏ మురళీకృష్ణ పరిశీలించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏ వేమవరంలో ముంపు పొలాల రైతులకు సూచనలిచ్చారు. ముంపు పొలాలకు బూస్టర్ డోసుగా ఎకరాకు 15 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ ఎరువులు వేయాలని రైతులకు సూచించారు. సూర్యుని అతి నీల లోహిత కిరణాల నుంచి మానవాళిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓజోన్ పొర పరిరక్షణకు కృషి చేయాలని తేతలి జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం కేఎస్విఎస్ ప్రసాద్ తెలిపారు. ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాఠశాలలోని అబ్దుల్ కలాం సైన్స్ ల్యాబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతిలోని ఓజోన్ పొర మానవాళిని గొడుగువలే సూర్యుని అతి నీల లోహిత కిరణాల నుంచి కాపాడుతుందని చెబుతూ గొడుగులతో ప్రదర్శన నిర్వహించారు. ఓజోన్ మానవాళికి రక్షణ కవచమని, కాలుష్యం వల్ల ఓజోన్ పొర దెబ్బతింటుందని భీమవరంలోని పిఎస్ఎం బాలికోన్నత పాఠశాల హెచ్ఎం సాయి ప్రసాద్ అన్నారు. ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని పాఠశాలలో నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచుతూ కాలుష్యాన్ని తగ్గించి ఓజోన్ పొరను కాపాడాలని, ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఓజోన్ పొరను కాపాడుకోవచ్చని అన్నారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4 శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. టెక్నాలజీ లేని కాలంలో పాటల రికార్డింగ్ కోసం చాలా శ్రమ పడేవారు. ఇంచుమించు ఒక పాట మొత్తం బయటకు వచ్చేసరికి చాలా రోజులు పట్టేది. రచయితలు సాహిత్య పరంగా ఎంత బాగా రాసేవారో పాట పాడే గాయకులు సంగీత దర్శకులు కూడా అంతే శ్రమించేవారు. మనిషి జీవనానికి దగ్గరగా ఎంతో విలువలతో కూడిన సాహిత్యంతో పాటలు వచ్చేవి. అందుకే అలనాటి పాటలు ఈనాటికి వింటూనే ఉన్నాం. మరి అలనాటి పాటలు వినాలంటే ప్రతిరోజు మధ్యాహ్నం రేడియో విష్ణు 90.4 కి ట్యూనిన్ అవ్వండి. ఆణిముచ్చాలు కార్యక్రమం విని ఆనందించండి. ఆణిముచ్చాలు కార్యక్రమంలో ముందుగా కృష్ణ దీప ప్రధాన తారాగణంగా 1978లో విడుదలైన చిత్రం చల్ మోహన్ రంగా. బి భాస్కర్రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన జాలాది గీతం వింటారు. బి శంకర్ స్వరకల్పన చేసిన మీరు వినబోయే పాట ఘల్లు ఘల్లున కాలిగజ్జలు మృగంగా పాట వింటారు.
1: అమ్మాయి గారిలాగే ఆచారం కూడా కారంగానే ఉండే

అందాల గంధాలు పూసయ్యనా, సింధూర కుసుమాలు సిగముడవనా. అందాల గంధాలు పూసయ్యనా, సింధూర కుసుమాలు సిగముడవనా.

0: దగ్గరికి.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. చెల్ మోహన్ రంగా చిత్రం నుంచి ఘల్లు ఘల్లున కాలి గజ్జలు పాట విన్నారు కదా. తర్వాత పాట అక్కినేని నాగేశ్వరరావు దాసనారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం దేవదాసు మళ్లీ పుట్టాడు. 1978లో విడుదలైన ఈ చిత్రం నుంచి రామకృష్ణ బృందం గానం చేసిన విషాద గీతం వింటారు. ఎస్ రాజేశ్వరరావు సంగీత నిర్వహణలో మీరు వినబోయే పాట ఎవరికి ఎవరు చివరికి ఎవరు పాట వింటారు. ఈ పాట రచన సి నారాయణ రెడ్డి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. దేవదాస మళ్ళీపుట్టాడు చిత్రం నుంచి రామకృష్ణ బృందం గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట ఎస్డి లాల్ దర్శకత్వంలో శోభన్ బాబు, జయచిత్ర జంటగా నటించిన చిత్రం నిండు మనిషి. 1978లో విడుదలైన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఇంతటి సొగసే ఎదురుగా ఉంటే పాట మీకోసం. గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం.

ముందు మనిషి చిత్త నుంచి సత్యం స్వరపరిచిన పాట విన్నారు కదా. ఇప్పుడు రంగనాథ్, శరత్ బాబు, లక్ష్మి, దీప ప్రధాన తారాగణంగా 1978లో విడుదలైన చిత్రం పంతులమ్మ. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఎడారిలో కోయిల పాట వింటారు. వేటూరు గీతానికి రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: పంతులమ్మ చిత్రం నుంచి బాలు గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట తెలుగు చిత్రసీమలో శ్రీదేవిని తారగా నిలిపిన చిత్రం 16 వయసు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఎస్ జానకి గానం చేసిన సిరిమల్లే పువ్వా సిరిమల్లే పువ్వా చిన్నారి చిలకమ్మ పాట వింటారు. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. 16 ఏళ్ల వయసు, చిత్రం నుంచి జానకి గానం చేసిన పాట విన్నారు కదా, తర్వాత పాట పొట్టేలు పున్నమ్మ. ఈ చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన గలగల జలజల పారే చిట్టేరు పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్. మురళీమోహన్, శ్రీప్రియ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఈ పాట వినేద్దామా?

0: FM 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ అజయ్ విజయలక్ష్మి. వెల్కమ్ టు మహిళ. మరి నేను మీకోసం ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసానండి. మరి ఆ టాపిక్ ఏంటి, ఆ కబుర్లు ఏంటో తెలుసుకోవాలన్నదా? అవన్నీ తెలుసుకునే ముందు లెట్స్ హావ్ ఎ స్మాల్ బ్రేక్.
2: మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి, వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి, రేపటి పౌరులను రక్షించుకుందాం.
3: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ఆ టాపిక్స్ ఏంటని ఎదురు చూస్తున్నారా? అవేంటో కదండోయ్. మరి నలుపు పోగొట్టే పసుపట, అదేంటో చూద్దాం. సహజ ఔషధ గుణాలు ఉన్న పసుపు ఎన్నో సౌందర్యాల సమస్యల్ని నివారిస్తుంది. మరి దాన్ని ఎలా ఉపయోగించాలంటారు? మొటిమలు, వాటి తాలూకు మచ్చలు చర్మాన్ని కాంతిహీనంగా కలిగజేస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు చెంచా పసుపు, అలాగే 2 చెంచాల గంధం పొడి, కాసిన్ని పచ్చిపాలు తీసుకుని అన్నిటినీ ముద్దలా కలపాలి. మరి దాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాలు అయ్యాక చల్లని నీళ్ళతో కడిగేయాలి. మరి చర్మం కలగా మారుతుంది, అలాగే మొటిమలు కూడా తగ్గుతాయి. మరి ఇంకా పచ్చి పసుపు కొమ్ముల్ని పాలతో అరగదీసి రాత్రులు పడుకునే ముందు ముఖంపై తెల్ల మచ్చలున్న చోట రాయాలి. మరునాడు కడిగితే ఇలా మచ్చలన్నీ పోతాయట. మరి మీకు గానుంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఎండలు పెరిగే కొద్దీ ఖచ్చితంగా జిడ్డు సమస్య మాత్రం అధికమవుతూ ఉంటుంది. నాకైతే చాలా ఉందండి. దీనికి తోడు చర్మం నల్లగా మారుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు గంధాన్ని అరగదీసి దానికి చెంచా చొప్పున పసుపు, అలాగే గులాబీ రేకల పొడి, కొద్దిగా శనగపిండి కలిపి గులాబీ నీళ్ళల్లో పోస్తూ ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బయట నుంచి తిరిగి వచ్చాక ముఖానికి రాసుకోవాలి. దీనివల్ల జిడ్డు తొలగి చర్మం చాలా శుభ్రపడుతుందండి. మరి ఇంకా ఉన్నాయండోయ్, చర్మం నల్లగా మారిపోయిందా? అయితే 1/2 కప్పు టొమాటో రసాన్ని తీసుకొని చెంచా పసుపు కలిపి ముఖానికి పూతలా వేయాలి. కాసేపు అయ్యాక కడిగితే చాలండి, మీ ముఖంలో ఖచ్చితంగా వెలుగొస్తుంది. మరి విన్నారు కదా లిజనర్స్, రోజు మనం వాడే పసుపులోనే ఎన్ని ఉపయోగాలున్నాయి. మరి వీటిలో మీకు ఏ సమస్య ఉన్నా నేను చెప్పినలా చేయండి, ఖచ్చితంగా మీరు మార్పునైతే చూస్తారు. మరి మరికొన్ని

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. ఇంకొక టాపిక్ మరెంట కాదండోయ్, మల్టీ టాస్కింగ్ ఎఫెక్ట్ అట, అదేంటో చూద్దాం. టెక్నాలజీ డెవలప్ అయ్యాక

0: పిల్లలు ఎంచుకునే ఆప్షన్లకు హద్దే లేదండి. కాస్త ఖాళీగా ఉంటే చాలు, పిల్లలు టీవీలో నచ్చిన ఛానల్ని చూడడం, అలాగే కంప్యూటర్లో వీడియో గేమ్లు ఆడడం, అలాగే స్మార్ట్ ఫోన్లో ఫేస్బుక్లు, అలాగే ఇన్స్టాగ్రామ్లు, ఆన్లైన్లో షాపింగ్లు చేస్తూ ఉంటారు. ఇలా మల్టీటాస్కింగ్ వర్క్ పిల్లలు చదువుపై ప్రభావం చూపుతుందని చాలా నిపుణులు అంటున్నారు. మరి పిల్లలకు గ్యాడ్జెట్పై అవగాహన ఉండడం మంచిదే, అయితే గ్యాడ్జెట్ని బాగా వాడేస్తూ అలాగే మల్టీటాస్కింగ్ చేయడం వల్ల చదువుల్లో వెనకబడిపోతున్నారని ఇటీవల తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా గణితం, ఆంగ్ల భాషల్లో మార్కులు తక్కువ వస్తున్నాయట. ఇది టీచర్స్ అలాగే పేరెంట్స్ కూడా చెబుతున్నారట. గ్యాడ్జెట్స్ ఎక్కువగా వాడితే జ్ఞాపక శక్తి తగ్గిపోతుందని రీసెర్చ్ చెబుతుందట. మరి గ్యాడ్జెట్స్ రాకముందు ఉండే వ్యక్తులతో పోలిస్తే ఇప్పుడు ఉండేవారి జ్ఞాపక శక్తి తక్కువే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి వారేం చేశారంటే 73 మంది 8వ తరగతి విద్యార్థుల్ని ఈ రీసెర్చ్లో పరీక్షించారు. గ్యాడ్జెట్స్ ఉపయోగించిన విద్యార్థులతో పోలిస్తే గ్యాడ్జెట్ సహాయంతో మల్టీటాస్కింగ్ చేసేవారి మార్కుల్లో వెనుకబడి ఉన్నారట. మరి గ్యాడ్జెట్ను విరివిగా వాడే పెద్దల్లో కూడా జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉందంట. మరి ఇది ఇటీవల చెబుతున్నారు. మీ పిల్లలు ఇలాగాని మల్టీటాస్కింగ్ చేస్తుంటే ఖచ్చితంగా ఆపేయండి, ఎందుకంటే దీనివల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది, అలాగే చదువులో కూడా చాలా వెనకబడిపోతూ ఉన్నారు. మరి విన్నారు కదా లిజనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం.
1: అన్యాత్ పేరెంట్స్ కదా.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి గోరంత పనట అదేంటో చూద్దాం. పెరికిన గోళ్ళు కత్తిరిస్తున్నారా మీరు? అయితే మీరు గాని కత్తిరించకపోతే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే మన గోళ్ళ చుట్టూ చాలా బ్యాక్టీరియా చేరి ఉంటుందండి. దాన్ని శుభ్రం చేసుకోవాలి, అలాగే గోల్ని నీట్గా కడుక్కోవాలి. సో అది ఎలా చేయాలో చూద్దాం. మరి పెరిగిన గోల్ని కత్తిరించడం, అలాగే గోళ్ళు చుట్టు భాగాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. అలాగే ఇలా చేస్తే మన గోళ్ళు చాలా అందంగా కనిపిస్తాయండి. మరి గోరువెచ్చని నీళ్ళలో సబ్బుతో చేతుల్ని శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత క్యూటికల్ టూల్ సాయంతో గోరు చుట్టూ ఉన్న చిగుళ్ళని చాలా బాగా శుభ్రం చేసుకోవాలి. మరి చిన్న నెయిల్ క్లిప్పర్తో గోళ్ళ చుట్టూ ఉన్న క్యూటికల్ గోర్లని కత్తిరించుకోవాలి. అలాగే యాంటీసెప్టిక్, అలాగే యాంటీబయోటిక్ క్రీమ్ను గోళ్ళ చుట్టూ రాయాలి. ఆలివ్ ఆయిల్ని వేలికి అద్దుకొని గోళ్ళపై రాసి మృదువుగా రబ్ చేయాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తుంటే చాలు, మీ గోళ్ళు చాలా అందంగా కనిపిస్తాయి, అలాగే మీ గోళ్ళ చుట్టూ బ్యాక్టీరియా కూడా రాదు. ఇలా మీ గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, అందంగా కూడా కనిపిస్తాయి. మరి విన్నారు కదా లిజనర్స్, మీరైతే ఇలాగని చేస్తుంటే ఖచ్చితంగా మీ గోళ్ళను మాత్రం బాగా శుభ్రం చేసుకోవాలి. మరి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు అస్త్రం కావచ్చు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈరోజు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చేసానండి. మరి అవేంటో తెలుసుకుందామా? జుట్టు తల మీద ఒత్తుగా నల్లగా నిగనిగలాడాలని మహిళలంతా కోరుకుంటారు కదండి. మరి అందాన్ని ఆకర్షణను తెచ్చిపెట్టే దీన్ని సంరక్షించుకోవటానికి రకరకాల పద్ధతులు కూడా పాటిస్తూ ఉంటారు. కానీ అవే వెంట్రుకలు ముఖం మీద మొలిచి అందాన్ని దెబ్బతీస్తుంటే మనసులో తీవ్ర వేదన మొదలవుతూ ఉంటుంది. అనుక్షణం ఆలోచనలన్నీ దాని చుట్టూ తిరుగుతూ ఆందోళనకు గురిదారితీస్తాయి. నిజానికి మహిళలకు పెదవులు, చుబుకం, ఛాతీ, కడుపు, వెన్ను వంటి భాగాల మీద వెంట్రుకలు చాలా సూక్ష్మంగా కంటికి కనిపించని విధంగానే ఉంటాయి. కానీ కొందరిలో మాత్రం ఇవి గుబురుగా పెరుగుతూ నల్లగా స్పష్టంగా కనిపించడం చూస్తూ ఉంటాము. మరి ఈ సమస్యను హిర్సుటిజం అంటారు. సాధారణంగా స్త్రీలలో పురుషుల హార్మోన్లు తక్కువ మోతాదులోనే ఉత్పత్తి అవుతాయి. ఒకవేళ ఈ హార్మోన్లు ఎక్కువ ఉత్పత్తి అయితే అవాంఛిత రోమాలు పెరగడం మొదలవుతూ ఉంటుంది. ఇలా జరగటానికి కారణాలు అనేకం. అయితే చాలామందిలో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే సమస్య అవాంఛిత రోమాలు పెరగటానికి కారణమవుతోంది. చూడటానికి ఇబ్బంది తప్పించి ఆ అవాంఛిత రోమాలన్నది చాలాసార్లు హానికరమైన సమస్యేమీ కాదండి. అధిక బరువు గలవారు బరువు తగ్గించుకోగలిగితే ఈ వెంట్రుకలు పెరగటము తగ్గిపోతుంది. బ్లీచింగ్ చేసుకోవడం ద్వారా వీటిని అంతగా కనిపించకుండా చూసుకోవచ్చు. షేవింగ్ చేసుకుంటే మరిన్ని వెంట్రుకలు మొలుస్తాయని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. కాకపోతే వెంట్రుకలు తట్టంగా కనిపిస్తాయి. ప్లకింగ్, ట్వీజింగ్, వ్యాక్సింగ్ సురక్షితమైన చవకైన ప్రక్రియలు, అయితే వీటి వల్ల నొప్పి కూడా కలుగుతుంది. అలాగే మచ్చలు, వాపు, చర్మం నల్లబడటం, కొన్నిసార్లు చీము పట్టి ఇన్ఫెక్షన్లు రావటం వంటి ముప్పులు కూడా ఉంటాయి. అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించుకునేటట్టు ఎలక్ట్రోలిసిస్ లేదా లేజర్ వంటి ప్రక్రియలు ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాయి. నిపుణులతో చికిత్స చేయించుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. మరి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇప్పుడు మనం ఇంకొక టాపిక్ గురించి తెలుసుకుందాం. రోజు రోజుకి మన జీవనకాలం పెరుగుతూ పోతుంది. దీంతో ఉద్యోగ విరమణ అనంతరం కూడా చురుకుగా ఆరోగ్యంగా జీవించాలనే కోరిక కూడా మనలో పెరుగుతుంది. నిజానికి చాలా మంది తమ అసలు వయసు కన్నా 5 నుంచి 10 ఏళ్ళు తక్కువగా ఉన్నామనే భావిస్తూ ఉంటారు కూడా. కానీ తమ శారీరక దృఢత్వం మీద మాత్రం పెద్దగా దృష్టి చూపటం లేదు. ఎందుకంటే 50 ఏళ్లు పైబడిన వారిలో దాదాపుగా ప్రతి ముగ్గురులో ఒకరు సార్కోపీనియా

సమస్యతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనం హెచ్చరిస్తుండటమే దీనికి నిదర్శనం. మంచాన పడ్డ వారి మీద లేదా దీర్ఘకాలంగా చికిత్స తీసుకునే వారి మీద మాత్రమే సార్కోపీనియా ప్రభావం చూపుతుందని చాలామంది భావిస్తూ ఉంటారండి. కానీ మిగతా వారికి ఈ ముప్పు లేకపోలేదని తాజా అధ్యయనం సూచిస్తోంది. సాధారణంగా 40 ఏళ్ల వయసు నుంచి కండరాలు క్షీణించడం మొదలవుతూ ఉంటుంది. ప్రతి 10 ఏళ్లకు 8% చొప్పున కండర మోతాదు తగ్గుతూ వస్తుంది. 70 ఏళ్ల వయసులో ఇది వేగంగా మరింతగా అంటే 15% ఎగబాకుతూ ఉంటుంది. ఇది శారీరక బలం సామర్థ్యం మీద దుష్ప్రభావం చూపుతుందట. నడవటం, కుర్చీలోంచి లేవటం, వస్తువులను పట్టుకోవటం లేదా లేపటం వంటి రోజువారీ పనులను చేసుకోవటానికి కూడా దెబ్బతీస్తూ ఉంటుంది. అయితే మంచి విషయం ఏంటంటే సార్కోపీనియా బారిన పడ్డప్పటికీ కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు చేయటంతో పాటు ఆహారంలో తగినంత ప్రోటీన్లు, అత్యవసరమైన అమైనో ఆమ్లాలను తీసుకోవటం ద్వారా సమస్యను అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వయసు మీద పడ్డాక వ్యాయామాలు ఎందుకులే అని అనుకోకుండా కండరాలకు బలాన్నిచ్చే కసరత్తు చేయటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తగినంత ప్రోటీన్, అమైనో ఆమ్లాలు లభించే ఆహార పదార్థాలు కూడా తీసుకోవడం మరపరాదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు ఒక చక్కని పాటను వినేద్దాం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0881627769623725.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇప్పుడు ఇంకొక టాపిక్ గురించి తెలుసుకుందామండి. వంటకాలు గుమగుమలు ముక్కుకి తగలగానే నోట్లో నీళ్ళొడుతూ ఉంటాయి కదండి, అలానే మురికి కాలువల దగ్గరికి వెళ్తే వెంటనే ముక్కు మూసేసుకుంటాం మనం. కొన్ని రకాల సువాసనలు మన మనసును ఆహ్లాదపరుస్తాయి, ఉత్తేజపరుస్తాయి. ఇలా గ్రాణశక్తి అంటే వాసనలను పసిగట్టే శక్తి మన జీవితం మీద శారీరకంగా ఇంకా మానసికంగా రకరకాల ప్రభావం చూపుతుంది. భావోద్వేగాలు, జ్ఞాపకాలు, ఆహార అలవాట్లు, మూడ్స్ ఇలాంటివన్నీ దీంతో సంబంధం కలిగినవే. కొన్నిసార్లు జలుబు, అలర్జీలు, సైన సమస్యల వంటివి తాత్కాలికంగా వాసన చూసే శక్తిని తగ్గిస్తాయట. దీనికి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు, కానీ దీర్ఘకాలికంగా వాసన చూసే శక్తి తగ్గిపోతే ప్రమాదకరమని చెప్తున్నారు పరిశోధకులు. ముఖ్యంగా మలి వయసులో దీన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలేదంటున్నారు, ఎందుకంటే గ్రాణశక్తి తగ్గిపోవటం ఆయుష్ క్షీణించడానికి సంకేతమని తాజా అధ్యయనంలో వెల్లడైంది. చికాగో విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవలే 57 నుంచి 85 ఏళ్ల వయసుకు చెందిన 3,000 మందిని ఎంచుకొని పెప్పర్ మింటు, చేప, నారింజ, గులాబీ, చర్మం వాసనలను గుర్తించే పరీక్షను పెట్టారు. 5 ఏళ్ల తర్వాత పరిశీలించగా వాసనలను సరిగా గుర్తుపట్టిన వారిలో 10% మంది మరణిస్తే, వాసనలను అంతగా పోల్చుకోలేని వారిలో 39% మంది చనిపోవటం గమనార్హం. వయసు, పోషకాహారం, పొగ అలవాట్లు, పేదరికం, సంపూర్ణ ఆరోగ్యం వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని చూసినా వాసనలను సరిగ్గా పసిగట్టలేకపోవటం పెద్ద ముప్పుగానే కనిపిస్తోందని తేలింది. వాసనలను తెలుసుకోకపోవటం నేరుగా మరణానికి కారణం కాదు, కానీ శరీరంలో అప్పటికే ఏదో నష్టం జరిగిపోయిందని ముందస్తు హెచ్చరిక అని అధ్యయన నేత ప్రొఫెసర్ జయంత్ పింటో చెబుతున్నారు. తమ అధ్యయనం మరణ ముప్పును పసిగట్టేందుకు తేలికైన పరీక్షగా ఉపయోగపడేలా దీన్ని పేర్కొంటున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు చక్కని పాటను వినేద్దాం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మన ప్రపంచాన్ని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలను పట్టి కుదుకుతున్న మొండి జబ్బుల్లో క్షయ ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 86 లక్షల మంది దీన్ని బారిన పడుతుండగా సుమారు 13 లక్షల మంది చనిపోతున్నారని అంచనా. హెచ్ఐవి తర్వాత ఇంతమందిని బలుగొంటున్న జబ్బు ఇదే. క్షయ మొండి జబ్బే అయినప్పటికీ క్రమం తప్పకుండా 6 నెలల పాటు మందులు వేసుకుంటే పూర్తిగా నయమవుతుంది. మధ్యలోనే మందులు ఆపేస్తే మందులకు మొండికేసే NDRTBగా మారుతుందట. కొన్ని దేశాల్లో ఇలాంటి క్షయ కేసులు 30% వరకు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. క్షయ తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స సులభం. అందువల్ల తేలికగా చవకగా క్షయను గుర్తించే పరీక్షలను రూపొందించడంపై చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా క్షయ శ్వాస పరీక్షను పరిశోధకులు రూపొందించారు. ఇది క్షయకారిక మైక్రోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ వెలువరించే నైట్రోజన్ వాయువును పసిగట్టడం ద్వారా జబ్బును గుర్తిస్తుంది. ఇందులో ముందుగా క్షయ చికిత్సలో వాడే ఐసోనియాసిడ్ మందుని లోపలికి పీల్చుకునేటట్టు చేస్తారు. 10 నిమిషాల తర్వాత శ్వాసను పరీక్షిస్తారు. శరీరంలో క్షయకారిక బ్యాక్టీరియా ఉంటే దానిలోని KATG అనే ఎంజైమ్ ఐసోనియాసిడ్ మందుకు స్పందించి నైట్రోజన్ వాయువును వెలువరిస్తుంది. దీన్ని స్పెక్ట్రోమీటర్ ద్వారా విశ్లేషించి

వెంటనే జబ్బును పసిగడతారు. కుందేళ్లపై పరీక్షించగా ఇది బాగా పనిచేస్తున్నట్టు బయటపడింది. దీని సురక్షిత ఖచ్చితత్వాన్ని తెలుసుకోవటానికి మనుషులపై ప్రయోగాలు చేయాలని పరిశోధకులు భావిస్తున్నారండి. ఇది అందుబాటులోకి వస్తే తేలికగా వేగంగా ఎక్కడైనా క్షయను పరీక్షించడానికి ఉపయోగపడగలదని ఆశిస్తున్నారు. ఇది మామూలు క్షయణ లేదా మందులను తట్టుకునే మొండి క్షయణ అనేది తెలుసుకోవడానికి వీలుండటం గమనార్హం. ఇదండి ఈరోజు మనం ఆయుష్మాన్ భావాలో తెలుసుకున్న ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మరో ప్రోగ్రాంలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే ప్రణీత.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి.

0: FM 90.4. పప్పు విత్తనాల మీద జైవిక పూత. వేల సంవత్సరాలుగా కొద్దీ అర్ధశుష్క ప్రాంతాల్లో రైతులు జొన్నలు రాగుల వంటి పుష్పధాన్యాలను పండించేవాళ్లు. అనేక భూముల్లో జైవిక పదార్థాలు చాలా తక్కువ కాబట్టి చాలా మంది రైతులు కంపోస్ట్ చేసిన ఎరువుతో నింపిన గుంటల్లో విత్తనాలను చల్లేవాళ్లు. జాయ్ గుంటలు అనే పేరున్న వీటిలో వర్షపు నీళ్లు, జైవిక పదార్థాలు, పోషకాలు సరిగ్గా మొక్కలకు అవసరమైన చోటనే పోగై లభించేవి. కానీ మారుతున్న వాతావరణంలో వర్షాకాలంలో తొలకరిని అంచనా వేయడం మరింత అనూహ్యంగా మారింది. తొలకరి తర్వాత కరువు పరిస్థితులు దీర్ఘంగా కొనసాగితే నాటిన విత్తనాలు తేలికగా చనిపోతాయి. పైగా నాటిన విత్తనాలను పక్షులు పురుగులు తినేశాయి కాబట్టి రైతులు మళ్లీ నాటాల్సి వస్తుంది. నాట్లు వేసిన తర్వాత కుటుంబపు పొలాల్ని కనిపెట్టి చూడడానికి పిల్లలను పురమాయించడం జరుగుతుంది. కానీ వాళ్లు పిట్టలని తోలగలిగారు గాని పురుగుల్ని ఏమి చేయలేరు. కొందరు రైతులైతే విత్తనాలకి ప్రమాదకరమైన రసాయనాల పూత పూస్తారు.
1: మేము పురుగు మందులు కొని నాట్లకి ముందు విత్తనాలకి కలిపేవాళ్లం. ఆ విత్తనాన్ని కొరికినవన్నీ చచ్చేవి. ఆడవాళ్లం ముఖ్యంగా బిడ్డలకి పాలిస్తున్న మేము మా బిడ్డలు రోగాల బారిన పడేవాళ్లం. విత్తనాలు మిగిలిపోతే వాటిని ఇంటికి తెచ్చి పిల్లలకి దూరంగా ఉంచాల్సి వచ్చేది. వాటిని తిన్న కోళ్లకి జబ్బు చేసేది. పిల్లలుంటే జాగ్రత్తగా ఉండాల్సిందే.
0: విత్తనాలను పురుగుల మందులతో శుద్ధి చేయడంలో ఉన్న ప్రమాదాల గురించి పల్లె ప్రాంతాల్లోని డాక్టర్లకి బాగా తెలుసు.
2: కొందరు తల్లులు పురుగులు మందు కలిపిన చేతులతోనే తమ బిడ్డలకి స్తన్యాన్ని ఇచ్చేవాళ్లు. దానివల్ల బిడ్డ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినగలదు. మా దగ్గరికి వాంతులు, అలర్జీ కేసులు వచ్చాయి. ఈ పురుగు మందుల వల్ల వాడిన వ్యక్తుల్లో గుండె జబ్బులు, శ్వాసకి సంబంధించిన రోగాల వంటి దీర్ఘకాలిక ప్రభావాలు కనిపించడం, వాళ్ళు మరణించడం కూడా జరిగేది.
0: సృజనాత్మకత గల రైతులు కొందరు సహజమైన దినుసులతో విత్తనాలకు పూత పూసి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. పక్షులు పురుగులు ఆహారమైన గింజల కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే విత్తనాల ఆకారాన్ని, రంగుని మార్చితే వాటిని అవి గుర్తుపట్టనే లేవు. శతాబ్దాల తరబడి భారతదేశంలోని రైతులు విత్తనాలకి పల్చటి పేడని పూతగా వేసేవారు. బుర్కినా ఫాసోలోని రైతులు కూడా ఈ మధ్యనే తమ విత్తనాలకి పూత వేయడాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ పూత బంకమన్ను, కంపోస్ట్, బూడిదల మిశ్రమం.
1: ఉడతలు, ఎలుకలు, అడవి పంది కొక్కులు, గిన్నె పిట్టలు, కోళ్లు వంటి నేల మీద తిరిగే శత్రువుల నుంచి, మట్టిలోని చీమల వంటి శత్రువుల నుంచి మా విత్తనాలని కాపాడుతుంది. అది దీనికున్న ముఖ్యమైన ప్రయోజనం. చాలా ముందుగా విత్తడానికి ఇది మాకు వీలు కల్పిస్తుంది. వానలు పడటానికి ముందే మేం పని మొదలు పెడతాం. తొలకరులు పడటానికి ముందే నాటేస్తాం కాబట్టి మాకు నాట్లు గురించి బెంగ ఉండదు.
0: విత్తనాలకి పూత పూస్తే సగం విత్తనాలే సరిపోతాయి. అంటే హెక్టార్కి 3 కిలోల జొన్నలు సరిపోతాయి. అయితే పూత పూయని విత్తనాలైతే 6 కిలోలు కావాలి. కిలో విత్తనాలకి 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, 1 కిలో బూడిద కావాలి. జొన్నలకి గాని రాగులకి గాని పూత పూయాలంటే దుమ్ములా బాగా పిండిగొట్టిన పదార్థం కావాలి. మట్టి, కంపోస్ట్, బూడిదలని కలిపి పొడిగొట్టాలి. విత్తనాలని ఒక బేసిన్లో గాని, గుమ్మడికాయ బుర్రలో గాని

0: పోసి వాటిని నీళ్లతో కొద్దిగా తడపాలి. విత్తనాలకి పోయడానికి పొడిగొట్టిన మూడు దినుసుల్ని కలిపి పోయవచ్చు, లేదా ఒక్కొక్కటిగాను పోయవచ్చు. బేసిన్ని కాస్త కదిలిస్తే విత్తనం మొత్తానికి అంటుతుంది. విత్తనాల మీద మళ్లీ కొద్దిగా నీళ్లు చిలకరించాలి. ఇప్పుడు తడిగా ఉన్న విత్తనం మీద ఇంకొంచెం పొడి చల్లాలి. బేసిన్ని 3 నిమిషాల సేపు కదిలిస్తే విత్తనాలన్నిటికీ అంటుతుంది. ఈ 3 దినుసులు అవసరమే. మట్టి, కంపోస్ట్ల పూత, విత్తనం శ్వాసిస్తూ సజీవంగా ఉండేందుకు దోహదపడుతుంది. తొలకరి వానల్లో ఒండ్రు మట్టి కంపోస్ట్లు నీళ్లని తొందరగా పీల్చుకుంటాయి. విత్తనం మొలకెత్తగానే పూత విచ్చుకుంటుంది.
1: ప్రతి పదార్థానికి ఒక పాత్ర ఉంది. బంకమన్ను బంకగా ఉంటుంది, అది విత్తనానికి పూతగా అంటుతుంది. బూడిదలోనూ పోషకాలు ఉంటాయి, అది వేటగాళ్ల నుంచి విత్తనాన్ని రక్షిస్తుంది. ఇక ఎరువులో విత్తనం బలంగా ఎదగడానికి తోడ్పడే పోషకాలు ఉంటాయి.
0: పూత పూసిన విత్తనాలని ఒక టార్పాలిన్ మీద ఎండలోనో నీడలోనో ఆరబోయాలి. పూత పూసిన 2వ రోజున విత్తనాలను నాటవచ్చు, లేదా తర్వాత ఎప్పుడైనా నాటడానికి వాటిని ఒక డబ్బాలో పోసి ఉంచుకోవచ్చు. ఇక ఆ విత్తనాలని పిట్టలు పురుగులు తినవు కనుక మీరు వాటిని తొలకరి వానలకి ముందు నాటవచ్చు. విత్తనాలకి పూత పూసి వాటిని శ్రమని ఆదా చేయవచ్చు. పూత పూసిన విత్తనాలు పెద్దవిగా ఉండి చేపట్టడం తేలికవుతుంది. అందువల్ల నాట్ల బెజ్జంలో 1-2 విత్తనాలు తేలిగ్గా వేయవచ్చు.
1: ఒకప్పుడు విత్తనాలకి పూత పూసేవాళ్ళం కాదు, చాలా విత్తనాలు వేసేవాళ్ళం. రాగులు విపరీతంగా వచ్చేవి. ఇప్పుడు విత్తనాలకి పూత వేయడం నేర్చుకున్నాం గనక పొలంలో ఎక్కువ విత్తనాల్ని వేయడం లేదు, చాలా ఆదా అవుతున్నాయి. పొలంలోకి మళ్లీ వెళ్లి మొలకల్ని తగ్గించే పని లేదు.
0: ఎక్కువ విత్తనాలకి పూత పూయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి నీసెగా గ్రామపు మహిళా సహకార సంస్థ స్థానిక పనివారు తయారు చేసిన మెకానికల్ సీడ్ కోటర్ని వాడుతున్నారు. పూత పూసిన తర్వాత విత్తనాలని జల్లెడ పడతారు, కాబట్టి అవన్నీ ఒకే సైజులో ఉండి నాట్లప్పుడు పని తేలికవుతుంది. ఊళ్ళోని తోటి రైతులను ఒప్పించేందుకు ఫార్మర్ ఫీల్డ్ స్కూల్లో ఒక ప్రయోగాత్మక క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎడమవైపున కోటింగ్ వేయని విత్తనాలని, కుడివైపున పూత పూసిన విత్తనాలని నాటారు. నెల తిరిగేసరికి ఆ 2 మధ్య తేడా స్పష్టంగా కనిపించడం మొదలైంది.
1: కోటింగ్ వేసిన విత్తనాల వల్ల ఇక మేం హాయిగా రిలాక్స్ కావచ్చు. వాటిని ఏవీ పాడు చేయవు. రాగులు ఇతర వాటిలా కనిపించదు, దానికి చక్కగా వేళ్లుంటాయి. పూత పూయని విత్తనాల్లా కాకుండా కోతలప్పుడు వాటి కంకులు ఒకేలా ఉండవు, గింజలు ఒకేలా పక్వానికి రావు. వానలు కురవకపోతే రాగులు తొందరగా వంగిపోతాయి, కానీ కోటింగ్ వేసిన విత్తనాల్లోంచి వచ్చిన మొక్కలు బలంగా నిలబడతాయి. నీళ్ల కొరత వాటిని ఇబ్బంది పెట్టదు.
0: మరి మనం ఏం నేర్చుకున్నాం? కొత్తగా నాటిన పొలాల్లో తరచుగా పిట్టలు పురుగులు జొన్నల్ని రాగుల్ని తినేస్తాయి. బంకమన్ను కంపోస్ట్ బూడిదలు పూసిన విత్తనం రూపం మారిపోయి తినబడదు. 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, కిలో బూడిదల్ని పొడిగా దంచాలి. కిలో విత్తనాలకి కోటింగ్ వేయడానికి ఇవి సరిపోతుంది. విత్తనాలని కొద్దిగా తడిపి వాటి మీద ఈ పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు గింజల్ని కలపాలి. తడిపి మళ్లీ కొంత పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు కొన్ని నిమిషాల పాటు గింజల్ని కదపాలి. విత్తనాలని ఆరబెట్టి మరునాడు నాటాలి, లేకపోతే ఒక డబ్బాలో పోసి తర్వాత నాటవచ్చు. ఎక్కువ గింజలకి తక్కువ సమయంలో కోటింగ్ వేయడానికి స్థానికంగా తయారైన సీడ్ కోటింగ్ మిషన్ పనికొస్తుంది. విత్తనాలని పిట్టలు పురుగుల బారి నుంచి ఈ జైవిక పూత కాపాడుతుంది. అప్పుడే మొలకెత్తిన విత్తనాలకి అదనపు తేమని పోషకాలని అందిస్తుంది. ఒక మంచి పంటను వేయడానికి మీకు కావలసినవి ఇవే.
1: విత్తనాలకు కోటింగ్ వేయమని మా తోటి రైతులకు సలహా ఇస్తాను. దాని వల్ల గొప్ప సాయం, ఎంతో మేలు సమకూరుతాయి. ఎంతో ముందుగానే నాట్లు వేయడానికి అది మాకు సాయపడుతుంది. అది మా పని తేలిక చేస్తుంది.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
1: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్, చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్.

డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్.

0: టైల్స్ అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజని టైల్స్.
2: ఆహ్లాదం ఆకర్షణీయం అంజని టైల్స్ సొంతం.
3: అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
0: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
0: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
0: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9176126669.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: ఉచితంగా రీఛార్జ్, తక్కువ ధరకే ఐఫోన్, ఇలాంటి మెసేజ్ లోని లింక్లను క్లిక్ చేయకండి. మీ డేటా దొంగిలించబడే ప్రమాదం ఉంది.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4.
1: Hi listeners, good afternoon. Welcome to Adi Sangati. లిజినెస్ మరి ఏదైనా జ్యూస్ చేసేటప్పుడు మరొకేసారి కుటుంబం మొత్తానికి చేసేస్తాం, కానీ అందరికీ ఒకేసారి తాగడానికి కుదరకపోవచ్చు. మరలా అని ఆ పానీయాన్ని పెద్ద బాటిల్లో పోసి ఫ్రిడ్జ్ లో పెడితే కావలసినప్పుడు అంత సీసాను బయటకు తీసి పోసుకుని మళ్లీ ఫ్రిడ్జ్ లో పెట్టడం కాస్తంత ఇబ్బందైన పనే. మరి ఆ కష్టాన్ని తప్పించేందుకు తయారైంది కిల్నర్ గ్లాస్ ఫ్రిడ్జ్ డ్రింక్స్ డిస్పెన్సర్. మరి 3 లీటర్ల సైజుండే ఈ సీసా మూతకి ట్యాప్ ఉంటుంది కాబట్టి ఇందులో పండ్ల రసాలు పోసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కావాలనుకున్నప్పుడు అక్కడి నుంచే నేరుగా పానీయాన్ని గ్లాస్ లోకి పట్టేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది కదండి, ఏమంటారు? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తీసుకుంటారు కదా. ఇప్పుడు ఒక చక్కని పాటను విద్దాం.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: హలో లిజినెస్, ఒక చిన్న మాట, మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్ గా ఉండండి, సైబర్ సేఫ్ గా ఉండండి. వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. లిజినెస్, మరి హాలు అందం కోసం గోడ మీద అందమైన చిత్రలేఖనాన్ను, అరల్లో చూడచక్కని బొమ్మలను పెడుతుంటాం. కానీ వంటగది, డైనింగ్ టేబుల్ అందంగా ఉండాలంటే అక్కడ చూడచక్కని సామాన్ని పెట్టడం తప్ప వేరే మార్గం ఉండదు. అంటే హంస ఆకారంలో మరి బంగారం, వెండి, నలుపు రంగుల్లో చూడచక్కగా మెరుస్తున్న స్వాన్ స్పూన్ హోల్డర్, మరి స్వాన్ సౌల్ ర్యాకుల్ని టేబుల్ మీద పెడితే ఎవరైనా అప్పా ఎంత బాగుందో అని చెప్పి తడివి చూడాల్సిందే. మరి లిజినెస్, మరి స్వాన్ స్పూన్ హోల్డర్కి సంబంధించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఒక చక్కని పాఠం విందాం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. లిజినెస్ మరి కరోనాతో పని మనుషులు లేక దాదాపు అందరికీ కూడా గిన్నెలు తోముకోవడం అలవాటైపోయింది. మరి దాంతో చేతుల మృదుత్వాన్ని కోల్పోయి గరుక్కుగా అవుతూ ఉంటాయి కదండి. మరి అలా కాకుండా ఉండేందుకు కొత్తగా మార్కెట్లోకి వస్తున్నవి ఈ మ్యాజిక్ సిలికాన్ స్క్రబ్బింగ్ గ్లౌజ్. మరి మోచేతుల కింది వరకు ఉండే ఈ గ్లౌజ్లు అరచేతి పాకుల్లో బ్రష్ లాంటి నిర్మాణం ఉంటుంది కాబట్టి మనం వీటిని వేసుకుని ఎంచక్క గిన్నెలతో వేసుకోవచ్చు. అలాగే బట్టలు ఉతుక్కోవచ్చు. ఇక కూరగాయలు పండ్లు రుద్ది కడుక్కోవడానికి కూడా మరి పెంపుడు జంతువులకు స్నానం చేయించేందుకు కూడా ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయండి. లిజినెస్ మరి మ్యాజిక్ సిలికాన్ స్క్రబ్బింగ్ గ్లౌస్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఒక చక్కని పాట విందాం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆజే గాయత్రిని అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలన్నా, మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఐ రిపీట్, 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఇలా ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికలో వచ్చేస్తా. అంటే ల్యాండ్ స్టేట్ యూన్ రేడియో విష్ణు 90.4.
2: ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు వైద్య సేవలు 24 hours అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-2377-96-23-7295.
4: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి

0: పెంచుకారు బ్యాటరీ వరకు. ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు మాస్ ద టైం పాస్. సో లిస్నర్స్, మరి వాళ్ళకి మన ఫస్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
3: హలో అండి, నమస్తే. శుభసాయంత్రం.
2: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: పుల్లారావు ఫ్రమ్ గన్నవరం.
2: పుల్లారావు గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు?
2: నేను కూడా చాలా బాగున్నా అండి. మరి వాళ్ళు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారు? ఇవాళ ఇంటర్నేషనల్ పేషెంట్స్ డే అండి. ఇంటర్నేషనల్ పేషెంట్ డే అంటే మనకి ఇప్పుడంటే ఇన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, ఇప్పుడు బోల్డ్ అని హాస్పిటల్స్ ఉన్నాయి, బట్ మీ చిన్నతనంలో అసలు ఎలా ఉండేది వైద్యం? మీకు ఒక జ్వరం వచ్చినా ఏమొచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళేవారా? ఎలా ఉండేది? మీ చిన్నప్పుడు వైద్యం అది ఎలా ఉండేదండి, దాని గురించి?
3: అంటే చిన్నప్పుడు వైద్యం కూడా బాగానే ఉండేది మేడం. కాకపోతే దగ్గరలో అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కువ ఉండేది కదా, అక్కడికి ఎక్కువ వెళ్ళేవారు. తర్వాత ఆర్ఎంపి డాక్టర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు అండి. టెక్నాలజీ పరంగా కూడా అప్పటికి పర్లేదు, అప్పుడు ఇప్పుడు అప్పుడు బాగానే ఉంది. అంటే ఇప్పుడు బాగా అభివృద్ధి చెందండి అప్పటికన్నా.
2: నిజమే అండి. మరి
3: కానీ ఇప్పుడు కానీ మనం అనకూడదు, కానీ ఇప్పుడు దారుణం అనమాట. కార్పొరేట్ హాస్పిటల్స్ ఎక్కువ అంత దారుణ పరిస్థితులు ఏర్పడింది అనమాట.
2: అవునా అండి. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇమ్యూనిటీ ఉందంటారా, మీ చిన్నతనంలో ఎక్కువ ఇమ్యూనిటీ ఉందంటారా?
3: ఇప్పుడు అప్పుడే అప్పుడు అప్పుడే తక్కువ మేడం, అనారోగ్యం ఇప్పుడు ఎక్కువైంది.
2: అవునా?
3: అవునండి, వాతావరణ మార్పులు వల్ల కావచ్చు, కావచ్చు.
2: ఓకే అండి. మరి
3: పర్యావరణం వల్ల కావచ్చు, ఇలా ఎక్కువైపోయినాయి అనమాట.
2: అదే అదే. మరి ఇవాళ ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? ఇవాళ ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారండి?
3: ముందుగా అండి, ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క 76వ జన్మదినం అండి. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయండి.
2: మరి తప్పకుండా.
3: అలాగే మా పవన్ గారికి, నా విశ్వ గారికి, పిన్ని బాబాయ్ గారికి హాయ్ చెప్పండి.
2: మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తున్నాం అండి.
3: అలాగే అండి, ఈరోజు మన పవన్ గారి కోసం భీమవరం కబడ్డీ టీమ్ గురించి ఒక మంచి మెడలిన్ సాంగ్ ఇవ్వండి.
2: ఏ సాంగ్ అండి?
3: భీమిలి కబడ్డీ టీమ్. హలో,
2: చెప్పండి చెప్పండి.
3: భీమిలి కబడ్డీ టీమ్ ఉంది కదా మేడం.
2: ఓకే ఓకే అండి.
3: అందులో నుంచి ఒక మంచి సాంగ్ ఇవ్వండి మేడం, పవన్ గారి కోసం.
2: పవన్ గారి కోసమా అండి?
3: అదొకటి మేడం, చిన్న సులేషన్ అండి. ఒక్కొక్క కాలంలో పావు గంట అట్లా మాట్లాడుతున్నారు, 45 కంటే ఎక్కువ తీసుకొస్తారు. కానీ కొంచెం మీరైనా కాల్స్ కట్ చేసి అయినా వాళ్ళు కొంచెం మాటలు తగ్గించేలా చూడండి, కొంచెం ఎక్కువ మందికి అవకాశం కల్పించండి. మనం ఎందుకంటే రోజు 1 అవరే కదా కాల్ టైము, చాలా ఎక్కువసేపు మాట్లాడుతున్నారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మాలాంటి వాళ్ళని కూడా చేసి తీసుకొస్తుంది అనమాట.
2: మరి మీకు మా రేడియో మీద చాలా ఎక్కువ అభిమానం ఉన్నట్టుంది, అందుకే మరి ఇన్ని కాల్స్ మిస్ అయినా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి తప్పకుండా మీ పవన్ గారికి మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ డెడికేట్ చేస్తాం. మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో.
0: హలో నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఎల్లూరు మేడం, కాదర్ భాష.
0: భాషా గారు ఎలా ఉన్నారు?
1: బ్రహ్మాండం ఉన్నాను మేడం.
0: మరి వాళ్ళ టాపిక్ విన్నారా అండి?
1: లేదు మేడం.
0: ఇవాళ ఇంటర్నేషనల్ పేషెంట్స్ డే అండి. ఇవాళ ఏమడుగుదాం అనుకుంటున్నా అంటే, ఇప్పటి రోజుల్లో అందరికీ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందా, లేదా మీ చిన్నతనంలో అందరికీ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందా అండి? అంటే కంపేర్ చేస్తే మీ చిన్నతనంలో ఎక్కువ ఉందంటారా, లేదా ఇప్పుడు టెక్నాలజీస్ పెరిగినాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఉన్నాయంటారా ఇమ్యూనిటీ పవర్?
1: ఇప్పుడు ఉంది మేడం, టెక్నాలజీ గురించే జాస్తి ఉంది.
0: ఇప్పుడు ఎక్కువ ఉందంటారా? ఓకే అండి. మరి వాళ్ళ
1: సాంగ్ చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: సాంగ్ వచ్చి మన

0: నాగార్జున్ ఆజాద్ కళ అనుకో నిజం అనుకో.
1: ఏం సాంగ్ అండి?
0: ఆజాద్ లో కళ అనుకో నిజం అనుకో నాలో ఉన్న ప్రేమ.
1: మరి తప్పకుండా అండి.
0: సర్దార్ బాయ్ గారికి చాలా కోల్వాయ్ గారికి అంకితం చేయండి మేడం ఈ పాట.
1: మరి తప్పకుండా అండి. మీరు అడిగిన వారికి ఈ సాంగ్ అంకితం చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే. గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గురుశంకర్, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: గురుశంకర్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నా అండి.
1: ఓకే మేడం. నిమజ్జనం బాగా చేశారా మేడం మీ సైడు?
0: ఏంటండి
1: నిమజ్జనం బాగా చేశారా మేడం అంటున్నా ఆనందంగా.
0: బాగా చేసామండి, వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకుని వచ్చాము.
1: ఓకే ఓకే, థాంక్ యూ మేడం.
0: మరి ఈ రోజు టాపిక్ ఏంటో చెప్పేనా, విన్నారా?
1: చెప్పండి చెప్పండి మేడం. సారీ,
0: ఈరోజు ఇంటర్నేషనల్ పేషెంట్స్ డే అండి. సో ఇవాళ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఇప్పటి కాలంలో అందరూ ఎక్కువ ఆరోగ్యంగా ఉంటున్నారా, లేక మీ చిన్నతనంలో ఎక్కువ ఆరోగ్యంగా ఉండేవారా?
1: మేడం, ఇప్పుడు కాలంలో అయితే ఆరోగ్యంగా లేరు మేడం. అప్పుడు కాలంలో ఆరోగ్యంగా జ్వరం వచ్చినా కానీ ఇంటికన్నా అణిగి పనుకునేవాళ్ళు. ఇప్పుడు జ్వరం వచ్చినా ఎక్కువ శాతము మొగోళ్ళు ఎక్కువ ఆటు ప్రాబ్లం వస్తుంది మేడం. ఎక్కువ చాలా మంది చనిపోతున్నారు మేడం ఈ మధ్య.
0: అవునండి,
1: పేషెంట్లు ఎక్కువైతున్నారు మేడం ఈ మధ్య. అసలు జ్వరాలు రావడము, చనిపోవడము, ఆక్సిడెంట్లు కావడము, జబ్బులు ఎక్కువ వస్తున్నాయి మేడం. కనపడని జబ్బులు వస్తున్నాయి.
0: నిజమే అండి.
1: అందులో మన పైరులో వేసే దాంట్లో కూడా ప్రతి ఒక్కటి మందులతోనే పండుతున్నాయి మేడం. ఒక పండు తినడం గానీ పండైనా సరే మందుతోనే పండుతుంది. అట్లాగా ఆరోగ్యం పాడవుతుంది మేడం.
0: అవునండి, అంటే ఫుడ్లోనే ఎక్కువ ఉంటది కాబట్టి నిజమే ఆ మాట.
1: అవునవును.
0: మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఈరోజు నాకు ఇష్టమైన పాట గంగోత్రి మూవీ నుంచి, నువ్వు నేను కలిసింటేనే నాకెంతో ఇష్టం. ఆ సాంగ్ వినిపించండి మేడం.
0: మరి తప్పకుండా అండి. ఎవరికైనా హాయ్ చెప్తారా?
1: ఫస్ట్ మీకే పెద్ద హాయ్ మేడం, మన శ్రోతలందరికి పెద్ద హాయ్ మేడం, బాయ్ మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాగేశ్వరరావు గారు, ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నాను. మీరు బాగున్నారండి?
0: నేను కూడా చాలా బాగున్నా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీ అందరికి, మీ ఫ్యామిలీ వాళ్ళందరికి బిలీటెడ్ హ్యాపీ వినాయక చవితి.
1: చెప్పండి.
0: సో ఈరోజు టాపిక్ విన్నారా? చెప్పనా?
1: వినలేదండి.
0: మరి ఇవాళ ఇంటర్నేషనల్ పేషెంట్స్ డే అండి. ఇప్పుడు నేను అడగబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడున్న కాలంలో అందరూ ఎక్కువ హెల్తీగా ఉంటున్నారా, ఆరోగ్యంగా ఉంటున్నారా, లేదా మీ చిన్నతనంలో ఎక్కువ ఆరోగ్యంగా ఉండేవారా?
1: చిన్నతనంలో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు.
0: అవునా అండి?
1: చిన్నతనంగానే ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. తినే ప్రతి ఆహార పదార్థం కూడా చాలా హెల్తీగా ఉండేదండి.
0: అంటే
1: ఇప్పుడు తినే ఆహారం అంతా కూడా రెండు స్ట్రెంత్ తగ్గిపోతుందండి.
0: నిజమే అండి.
1: మనిషిలో స్ట్రెంత్ అంటూ ఉండేది వరకు తినే ఆహారానికి ఒక అర్థం ఉండేది.
0: అవునండి.
1: ఇప్పుడు ఆహారం అంతా కూడానండి, అన్ని అన్ని రకాల ఫుడ్లు
0: వచ్చేసినాయి.
1: వాటికి ఎక్కువ యూస్ఫుల్ అవుతున్నారండి. స్పీడ్ గా కనెక్ట్ అవుతున్నారు పరిమిటర్లకి.
0: అవునండి.
1: వాటి వల్ల ఆరోగ్యం కొద్దిగా చెడిపోవటాలు. ఇది వరకు అండి మామూలు క్యాన్సర్ అని ఎక్కడో ఇనేవాళ్ళం కాదు, ఎక్కడో ఉండేది.
0: అవునా అండి?
1: ఆరోగ్యం అలాగే ఇప్పుడు ఎక్కడైతే విసిలివిడి అయిపోయింది, అలాగా మనం చేసే పనుల్లో ఉంటుంది కూడా, తినే ఆహారాల్లో ఉంటుందండి. ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇంట్లో ఆహారాన్ని ఎక్కువ యూజ్ చేసుకోవడం ప్రయత్నించాలండి. అదండి.
0: ఇది వరకు అంటే మంచి హెల్దీ ఫుడ్ ఉండేదండి, లైక్ రాగి జావా, రాగి ముద్ద అందరూ డైలీ తీసుకునేవారు కదా. సో అందరూ హెల్దీగా ఉండేవారు.
1: అదే అదే అండి. అలా హెల్తీగా దొరుకు హెల్తీగా ఉండదు. ఏది తిన్నా సరే మన బాడీకి ఇదేదండి. ఇప్పుడు అన్ని తినేది నీరేనండి. ఇప్పుడు మన తినే ఆహారం ఏది నీరే, నీరు శాతం ఎక్కువ ఉంటుందండి.
0: అవునండి.
1: అదన్నమాట, శక్తి తక్కువ ఉంటుంది మనలో. అది ఇది వరకు కాలపోళ్ళు అండి, నిజంగా వంద సంవత్సరాల పైన బతికేవాళ్ళు అండి. ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఎక్కువ 60 వచ్చినట్టే, 60-70 వచ్చినట్టే ఇంకా అయిపోయింది వాళ్ళ వయసు. ఇప్పుడు ఏటీఎం చూసారు, ఏటీఎం మనం డబ్బులు పెడితే వెంటనే బ్యాంక్ కూడా వెళ్ళే వెంటనే తీసుకొని వచ్చేస్తాం చూడండి.
0: అవునండి.
1: ఆ టైప్ అయిపోయిందండి జీవనాధారం. అంత ఫాస్ట్ అండి, ఫాస్ట్ యుగం అండి.
0: ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మరణ మృదంగం అండి. మరణ మృదంగం మూవీ నుంచి కరిగిపోయాను కర్పూర వేస్తాను సాంగ్ అండి.
0: మరి తప్పకుండా అండి. ఎవరికైనా హాయ్ చెప్తారా?
1: మా పిన్ని గారికి, బాబాయ్ గారికి, అలాగే పవన్ గారికి, అలాగే పుల్లారావు గారికి, స్పెషల్ గా ఉమామహేశ్వరి గారికి స్పెషల్ గా మీకు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నారు.

0: ఓకే లిజ్నర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామము అనంతపూర్ జిల్లా మేడం గారు. బాగున్నారు మేడం గారు, ఆరోగ్యంగా?
0: నేను చాలా బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, దేవుని దయ వల్ల.
0: అవునా, చాలా సంతోషం. మరి వాళ్ళ టాపిక్ విన్నారా అండి?
1: అవును.

0: విన్నాను మేడం గారు,
1: మరి
0: అందరూ చెప్పుతా ఉన్నారు, బాగా వింటున్నాను, నేను వినిపించాలని కూడా రెండు మాటలు మాట్లాడతాను మేడం గారు.
1: మరి చెప్పండి.
0: అప్పుడు జబ్బులు రెండు మూడు ఉండేవి మా చిన్నతనంలో.
1: అవునా అండి?
0: అంటే కల్తీ లేని ఆహారాలు.
1: నిజమే అండి.
0: బలమైన ఆహారము, అవి తినడం వలన ఎక్కువ ఆయుష్ కూడా పెరిగేదే.
1: అవునండి, అవును.
0: రెండు మూడు వచ్చినా కూడా అది ఏదో మందులు ఉంటే ఏదో చేస్తానికి బాగా కనిపించారు. ఇప్పుడు మనుషులకి మందులే ప్లస్ మొక్కలకి మందులే. అంతే కదా మేడం గారు?
1: నిజమే నిజమే.
0: ఇప్పుడు ఆకులు అలాలు మా తోటల్లో టమాటా కలిపి మందే, ఇది మందే.
1: అవును.
0: కాబట్టి ఆ మందుకి ఈ మందుకి ఆహారాలు తింటున్నాం గానీ, అంటే తినేది నేలపైన రుచికి ఆనందం పడుతున్నాం గానీ ఆరోగ్యం పట్టడం లేదు మేడం గారు.
1: నిజమే అండి.
0: దానికి తోడు ఇంకా దిక్కు వెళ్ళకుండా మనల్ని ఇంకా మూడో మందు కంటే ఎట్టారు కదా మేడం గారు.
1: మరి
0: మూడో మందు కనిపెట్టారు కదా, మళ్ళీ ఇంకొకటి ఈ మందులు కాక అంతా దిక్కు తెలకుండా ఆరోగ్యాలు దెబ్బతింటుంటారు మేడం గారు. ఇద్దరు
1: నిజమండి
0: మేడం గారు. దొంగరామడు చిత్రంలో అనురాగం విరిసేన ఓ రాజా అనుతాపం తీరేన అనే పాట వినిపించండి.
1: ఒకసారి మూవీ పేరు మళ్ళీ చెప్తారా అండి?
0: దొంగరాముడు.
1: ఆ మూవీ నుంచి
0: అనురాగం విరిసేన ఓ రాజా అనుతాపం తీరేన.
1: ఓకే అండి, మరి తప్పకుండా మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. ఎవరికైనా హాయ్ చెప్తారా?
0: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
1: ఏంటండి? ఓకే లిజనర్స్, మరి మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, అర్థం మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో,
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు కమల్ బాయ్ అండి.
0: హలో.
1: హలో, నా పేరు కమల్ బాయ్ అండి, నేను తణుకండి. మరి
0: నమస్తే అండి, ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: మరి వాళ్ళ టాపిక్, నేను చాలా బాగున్నా అండి. మరి వాళ్ళ టాపిక్ విన్నారా?
1: టాపిక్ వినలేదండి, తెలీదండి.
0: ఇవాళ ఇంటర్నేషనల్ పేషెంట్స్ డే అండి. మరి ఇప్పటి కాలంలో అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారా, లేదా మీ చిన్నతనంలో ఎక్కువ ఆరోగ్యంగా ఉండేవారా?
1: చిన్నప్పుడే అండి, అంటే నాకు తెలిసిన వాళ్ళు యోగాకి వెళ్తా అని చెప్పి వెళ్దాం అనుకుంటున్నారండి, నేను కూడా, బట్ వెళ్ళలేకపోతున్నారండి. సో దానివల్ల చాలా వరకు అయ్యింది అని అనుకుంటున్నాను. వెళ్దాం అనుకుని చెప్పి పొద్దున్న రోజు వెళ్తాం అనుకుంటారు, వెళ్ళలేకపోతారు, దానివల్ల ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయని అనుకుంటున్నాను.
0: అవునా అండి, చాలా చక్కగా చెప్పారు. మరి ఇవాళ ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఇవాళ అండి, ఆ సండే సూర్యుడే సూటిగా గుచ్చే అని ఒక సాంగ్ ఉంటుంది అండి, అంటే పేరు సరిగ్గా గుర్తులేదు ఆ సాంగ్.
0: ఒకసారి ఏ మూవీలో అదో కొంచెం చూసి చెప్తారా?
1: అది చూసి చెప్తాను, ఒక్క సెకండ్, ఒక్క సెకండ్ లైన్ లో ఉండండి, నేను చూసి చెప్తాను. సరే, మీకు నచ్చిన పాట ఏదో ఒకటి పెట్టండి.
0: సరే అండి. మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేపోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

డిస్ట్రిబ్యూటర్స్. మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: పళ్ళు పాడైపోయాయా? చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా? లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
3: మేడం గుడ్ ఈవినింగ్.
2: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి. మేడం బాగున్నారా?
2: నేను చాలా బాగున్నా అండి. నరేంద్ర గారు మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నాను మేడం. ఎట్టుంది మేడం వాతావరణం విష్ణు మీ భీమవరంలో?
2: మాకు ఇవాళ మబ్బేస్తుంది కాసేపు, మళ్ళీ ఎండ కాస్తుంది. ఇవాళ కొంచెం ఎక్కువ ఎండగానే ఉందండి. మరి మీకు ఎలా ఉంది అక్కడ?
3: మాకు మొన్న వర్షం బాగా పడింది మేడం, ఈ రోజు మధ్యాహ్నం తుంపర పడింది మేడం.
2: అవునా?
3: అవును మేడం.
2: ఇక్కడ కాసేపు ఏదో ఒక 5 మినిట్స్ అలా మబ్బేసి తర్వాత ఎంత ఫుల్గా ఎండ కాసేస్తుందండి.
3: అవును మేడం.

0: మరి వాళ్ళ టాపిక్ విన్నారా అండి?
1: విన్నాం మేడం. హెల్దీగా సందర్భంగా హెల్దీ అయితే ఇప్పుడు ఇప్పటికన్నా అప్పుడే మేలు మేడం. ఎట్లా అంటే అప్పుడు హెల్దీ ఫుడ్ తినేవాళ్ళు బాగా ఉండేవాళ్ళు మేడం. ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్ అన్ని వచ్చేసి ఎట్లంటే తింటా, వేళకు తినకుండా ఉద్యోగాలు చేసుకుంటా వేళకు తినరు కొందరు. కొందరు ఏమంటే ఆర్డర్ ఇస్తారు, అదంతా తినేసి ఆరోగ్యాలు సరిగ్గా ఉండట్లేదు మేడం.
0: నిజమే అండి.
1: కాబట్టి అప్పటి వాతావరణం ద్వారా అయితే మంచి మంచి ఫుడ్ తింటా ఉన్నారు. అప్పుడు ఇట్లా మాదిరిగా ఆకలి ఇచ్చేవి అవి అయ్యేవి లేవు మేడం.
0: అవునండి, నిజమే.
1: స్వయంగా వంట చేసుకొని తింటా ఉన్నారు మేడం. అప్పుడు ఆరోగ్యాలు బాగున్నాయి మేడం.
0: నిజమే అండి.
1: ఇప్పుడు ఏమిటంటే ఇద్దరు అందరూ ఇంట్లో ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి ఒకరికొకరు పందాల మీద నిలిపేసి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తెప్పించుకొని తింటారు మేడం. దానివల్ల ఏమంటే ఆరోగ్యం కొంచెం హెల్దీగా ఉండదు మేడం, చెడిపోతుంది మేడం.
0: నిజమే అండి.
1: ఎంత పని ఉన్నా మనం స్వయంగా వంట చేసుకుంటే దానికి తగినట్టు నూనెలు కానీ ఉప్పు కానీ ఏది కానీ వాడుకుంటాం మేడం.
0: అవునవును.
1: హోటల్లో అలా కాదు కదా మేడం, వాళ్ళు ఏదంటే ఏదైనా కొంచెం నోటికి రుచిగా ఉండేవి చేస్తారు కాబట్టి దాని మీద ఆకర్షణ పెంచుకొని ఆరోగ్యాలన్నీ బాగలేదు మేడం.
0: నిజమే అండి. అంటే ఇంకా ఉద్యోగం అది చేసి వచ్చి అలసిపోయి ఇంకా వండుకోలేక అలా ఆర్డర్ పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం అది తగ్గిపోతుంది అంటున్నారు.
1: అవునవునుమే
0: అండి. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు మీరు
1: మేడం? పెద్దన్నయ్య.
0: ఆ మూవీలోంచి
1: ఓ ముస్తఫా అనే పాట మేడం.
0: మరి తప్పకుండా ఎవరికైనా హాయ్ చెప్తారా?
1: స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, చంద్రారెడ్డి, అన్విత, పూజ, ధనంజయ, పోలయ్య గారికి, బండారు తిమ్మతుల గుప్తా గారికి, బ్రహ్మయ్య గారికి, మాణిక్యాలరావు గారికి నా తరఫున హాయ్ మేడం.
0: మరి తప్పకుండా అండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తాం. మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: தகுதி மித்தா
1: கொத்த கோல்கேட் ஆக்டிவ் சால்ட்.
2: ఓకే లిజనర్స్, మరి వాళ్ళు మన లైవ్లో మంచి మంచి సాంగ్స్ విన్నాం, అలాగే మంచి మంచిగా కబుర్లు కూడా చెప్పేశాం కదా. మరి రేపు తిరిగి ప్రసారం అయ్యే మాస్టర్ టైం బాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటే లాస్ట్ స్టేట్ యూనిట్ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సెనింగ్ ఆఫ్, నేను మీ ఆజే గాయత్రి.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: Dum dare dum dare dum da dum dare dum dum.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: FM 90.4.
1: హాయ్ లిసనర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. నా బిడ్డని కాపాడు, నీ మొక్కు చెల్లిస్తా, నీకు సమర్పించడానికి నా దగ్గర ఏమీ లేదు, నా ప్రాణాలు తప్ప అంటూ ఓ భక్తురాలు తన బిడ్డ క్షేమం కోసం అమ్మవారిని వేడుకుని ప్రాణం అర్పించింది. మరి ఆ అమ్మ అనుగ్రహించి బిడ్డని కాపాడిందా లేదా అనేది తెలియాలంటే మహాశక్తి చిత్రం చూడాలంటోంది ఆ చిత్ర బృందం. అగ్రకథానాయిక నయనతార ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమాని సుందర్ తెరకెక్కిస్తున్నారు. ఈశారి గణేష్ నిర్మిస్తున్నారు. రెజీనా, ఉర్వశి, దునియా, విజయ్, యోగిబాబు, సునీల్ తదితరులు కీలక పాత్రధారులు. ద రైజ్ ఆఫ్ మహాశక్తి పేరుతో ఈ సినిమా టీజర్ని సోమవారం విడుదల చేశారు. ప్రతినాయక చాయలున్న పాత్రలు, రెజీనా కనిపించిన తీరు, నయనతార ఎంట్రీ, ఆ రోజు నీ విలువ తెలుసుకోలేకపోయాం, ఇప్పుడేనమ్మా నీ విలువ తెలుస్తుంది, కాపాడమ్మా లాంటి సంభాషణతో ఆసక్తిగా సాగింది టీజర్. డివోషనల్ ఎంటర్టైనర్ మూకుత్తి అమ్మాన్ అంటే అమ్మోరు తల్లికి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రమిది నవంబర్ 6న విడుదల కానుంది. లిజనర్స్, మరి నయనతార నటిస్తున్న మహాశక్తి మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. కథానాయకుడు శ్రీవిష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కలయికలో ఓ చిత్రం రూపొందుతోంది. సామాజ వరగమన విజయం తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. సాక్షి మడల్కర్ కథనాయిక. మరి చిత్రానికి ఫ్యామిలీ ప్యాక్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. దీన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ వినాయక చవితి సందర్భంగా టైటిల్ లుక్ ని విడుదల చేశారు. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోవడం మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
1: ఆఫ్టర్ ది షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా చూస్తున్న రామాయణ చిత్ర ప్రచార పర్వాన్ని సంగీత ప్రయాణంతో ఆరంభించింది ఆ సినీ బృందం. ఈ సందర్భంగా మన సత్యం మన చరిత్ర అనే వ్యాఖ్యలతో ఈ చిత్రం నుంచి జై జయరాం అనే భక్తి గీతాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది. శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్న ఈ చిత్రానికి నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం దీపావళికి థియేటర్లోకి రానుంది. రామ్ సియారామ్ సియారామ్ జై జై రామ్ అంటూ సాగుతున్న ఈ గీతం సీతారాముల స్వయంవర వేడుక నుంచి కళ్యాణం, వనవాసం తదితర సన్నివేశాలతో ఆకట్టుకుంది. మరి ఈ గీతానికి కుమార్ విశ్వాస్ సాహిత్యం అందించగా అజిత్ సింగ్, శ్రేయ ఘోషల్ ఆలపించారు. ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించారు. ఈ సినిమాలో రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నిదే ఓల్, లక్ష్మణుడిగా రవి దుబే కనిపించనున్నారు. లిజనర్స్, రామాయణ మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. దర్శకుడు త్రినాథరావు నక్కిన కీలక పాత్రలో నటిస్తూ కాండ్రేగల్ నాయుడుతో కలిసి నిర్మించిన చిత్రం అనకాపల్లి. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రలు పోషించగా కగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని 2 అక్టోబర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇది అనకాపల్లి నేపథ్యంలో సాగే రా రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్, యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది అని చిత్రవర్గాలు తెలిపాయి. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోవడం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వాల్స్నస్ పెట్టినారు రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని. మధురమైన తన గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా శ్రోతల్ని దశాబ్దాలుగా అలరిస్తున్న ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. దాదాపు 6 నెలలుగా ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తూ వైరల్ అవుతున్నాయి. మరి వాటన్నింటికీ చెక్ పెడుతూ చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, రాక్లైన్ వెంకటేష్, బన్నీవాస్ మంగళవారం ఈ సినిమా వివరాలు వెల్లడించారు. సుబ్బలక్ష్మి పాత్రను రష్మిక మందన పోషిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సుబ్బలక్ష్మి 110వ జయంతి సందర్భంగా బుధవారం చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ హాల్లో విశిష్ట నటుడు కమల్ హాసన్ చేతుల మీదుగా సుబ్బలక్ష్మి బయోపిక్ కు శ్రీకారం చుడుతున్నారు. అలానే ఓ భారీ ఈవెంట్ ను కూడా నిర్వహిస్తున్నారు. గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో రూపుదిద్దుకునే ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీత దర్శకుడు. వరల్డ్ క్లాస్ మేకింగ్ హై టెక్నికల్

రంగిస్తూ ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. మంచు మనోజ్ నటిస్తున్న డేవిడ్ రెడ్డి సినిమా నుండి రమ్యకృష్ణ లుక్ రివీల్ అయింది. ఈ చిత్రంలో ఆమె కమలారెడ్డిగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ పుట్టిన సందర్భంగా మేకర్స్ లుక్ ని పంచుకున్నారు. ఈ చిత్రాన్ని వెంకటరెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. హనుమారెడ్డి ఎక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. బ్రిటిష్ హయాంలో జరిగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా కథ ఉంటుంది. రమ్యకృష్ణ ఈ చిత్రంలో ఫెరోషియల్ రోల్లో నటిస్తున్నారు. ఖడ్గంతో శత్రువులను తుదముట్టించి ఆమె ఆసనంపై కూర్చున్న తీరు పోస్టర్లు ఆకట్టుకుంటోంది. రమ్యకృష్ణ కెరీర్ లో ఈ రోల్ గుర్తుండిపోతుందని మేకర్స్ తెలిపారు. మరియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్. లిసనర్స్, మరింత వరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్, నమస్కారం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్జే రాజలక్ష్మి. సో వెల్కమ్ టు తీన్మార్. ఇవాళ తీన్మార్ ప్రోగ్రాంలో మీ ముందుకి మంచి మంచి తెలుగు, హిందీ, తమిళ సాంగ్స్తో అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అంటే తెలుసుకోబోయే ముందు లెట్స్ హ్యావ్ ఎ షార్ట్ బ్రేక్.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: After a short break, welcome back to Teenmar. So listeners, ఇవాల్టి మన Teenmar program లో first song గా వినబోతున్నామండి. మరి ఆ సాంగ్ వచ్చేసి పరశురామ్ గారి దర్శకత్వం వహించిన గీతా గోవిందం మూవీ నుంచి సిద్ శ్రీరామ ఆలపించిన ఇంకేం కావాలే చాలే ఇది చాలే అనే సాంగ్ అయితే మీరందరూ వినబోతున్నారండి. ఇక విజయ్ దేవరకొండ అయితే హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్, లిజినెట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్
1: 9494-5658-58. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా అయితే హీరోగా, కియారా అద్వాని హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే తనిష్క్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ లిజనర్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవి యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారి చే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
3: వెల్కమ్ బ్యాక్ టు థీమ్ మార్సల్ లిజనెస్. మన థీమ్ మార్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిస్తున్నారు కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి విక్రమ్ గారి దర్శకత్వం వహించిన మన మూవీ నుంచి చైత్ర గారు ఆలపించిన కనులను తాకే ఓ కళ అనే సాంగ్ అయితే మీరు అందరూ వినబోతున్నారండి. ఇక నాగ చైతన్య అయితే హీరోగా, సమంత హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే వనమాలి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనెస్ మీ కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనెట్ అండ్ ఎంజాయ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి మోహిత్ సూరి గారి దర్శకత్వం వచ్చిన హమారీ అధూరి కహానీ మూవీ నుంచి మిశ్రా గారు ఆలపించిన హసీ బన్ గయి అనే సాంగ్ అయితే మీరు అందరూ వినబోతున్నారండి. ఇక ఇమ్రాన్ గారు అయితే హీరోగా, విద్యా హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే కునాల్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిసనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వినేసారు కదండి, మరి మీకోసం ఇప్పుడు చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: ఫేస్బుక్ లో పరిచయం లేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి. స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు.
5: వెల్కమ్ బ్యాక్ టు థీన్ మర్సల్ లిజినెస్. మన థీన్ మర్ ప్రోగ్రామ్ లో మంచి మంచి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినేస్తున్నారు కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి రాహుల్ గారి దర్శకత్వం వహించిన టాక్సీ వాళ్ళ మూవీ నుంచి శ్రీరామ ఆలపించిన మాటే వినదుగా అనే సాంగ్ అయితే మీరు అందరు వినబోతున్నారండి. ఇక విజయ్ దేవరకొండ హీరోగా, ప్రియాంక హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే కృష్ణకాంత్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మే కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజినెట్ అండ్ ఎంజాయ్.

0: అంటినొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి సందీప్ రెడ్డి గారి దర్శకత్వం వహించిన కబీర్ సింగ్ మూవీ నుంచి విశాల ఆలపించిన కేసే హువా అనే సాంగ్ అయితే మీరు అందరూ వినబోతున్నారండి. ఇక షాహిద్ కపూర్ అయితే హీరోగా, కియా అద్వానీ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే మనోజ్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనెట్ అండ్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2.
1: సైబర్ మోసం జరిగితే సిగ్గుపడకండి, భయపడకండి. వెంటనే 1930 నంబర్ కు ఫిర్యాదు చేయండి. మీ ధైర్యం ఇతరులను కూడా కాపాడుతుంది.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో

0: లు లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
2: ఓకేలిజనర్స్, మరి మన తీర్మ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నారు కదండి. ఇప్పుడు మన లాస్ట్ సాంగ్ అయితే వినబోతున్నామండి. మరి ఆ సాంగ్ వచ్చేసి వెంకీ గారి దర్శకత్వం వహించిన చలో మూవీ నుంచి అనురాగ ఆలపించిన చూసే చూడంగానే నచ్చేసావే అనే సాంగ్ అయితే మీరు అందరూ వినబోతున్నారండి. ఇక నాగశౌర్య అయితే హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే భాస్కర్ పట్ల గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్, లిజినెట్ అండ్ ఎంజాయ్.

0: ఓకే లిజనర్స్, మరి మన ఇవాళ తిన్మార్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే వినేశారు కదండి. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమే తిన్మార్ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే రాజ్యలక్ష్మి.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.